0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ PNG కనెక్షన్ తీసుకోండి. LPG కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో CNG సహాయపడుతుంది. CNG వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. PNG ఇంకా CNG తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.

బంగారు బుల్లోడు 1993లో రిలీజ్ అయిన మూవీ ఇది. అండ్ ఈ మూవీకి రవిరాజ పెన్సెట్టి డైరెక్షన్ చేయగా రాజ్కోటి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా 1996లో ఏప్రిల్ 26న ఏ కనారి దో కిలాడి పేరుతో హిందీలో కూడా డబ్ చేశారట. ఈ మూవీలో మెయిన్ రోల్స్లో నటించిన వారు ఎవరు అంటే నందమూరి బాలకృష్ణ గారు, రమ్యకృష్ణ, రవీనాథ్ టాండన్. తెలుగులో మొదటి సినిమా. సో ఈ మూవీ నుంచి స్వాతిలో ముత్యమంత అనే పాట మా కోసం ప్లే చేయండి అంటున్నారు. రాజ్కోటి సంగీతం సమకూర్చగా ఇంకా రాయారు బండారు మావనే మేనేజ్లోని అడవి దేవియ అనే పాటని మళ్ళీ యూజ్ చేశారట. స్వాతిలో ముత్యమంత అనే పాట అదే పేరుతో 2001లో రిలీజ్ అయిందట. సో ఈ మూవీ నుంచి స్వాతిలో ముత్యమంత అంటూ వేటూరి సాహిత్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట మీకోసం. ఈ పాటని ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారంటే నమస్తే శుభోదయం అంటున్నారు, మీకు కూడా శుభోదయం అండి. ఈరోజు మా కోసం బంగారు బుల్లోడు ఈ మూవీలో స్వాతిలో ముత్యమంత అనే పాట వినిపించండి అంటున్నారు రేడియో అభిమాని సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. తప్పకుండా అండి, మీకోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి మరి.

కూడా లైట్గా అలా అలా వర్షం పడుతూ ఉంది కదా, ఈ సినిమా అంతా కూడా అలానే ఉంటుంది. అదే వాన. 2008లో ఎంఎస్ రాజు డైరెక్షన్లో వచ్చింది ఈ మూవీ. వినయరాయ్ ఫస్ట్ తెలుగు మూవీ, వినయరాయ్ హీరోగా యాక్ట్ చేశారు ఈ మూవీలో, అండ్ మీరా చోప్రా మెయిన్ రోల్స్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ నుంచి ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేదు అనే పాట కమలాకర్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో ప్రతి పాట కూడా స్పెషల్ అనిపిస్తుంది, అంటే ఒక పాటకి ఒక పాటకి అస్సలు పోలిక ఉండదు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం లాంటి పాటలు అనుకోవాలి. అది కూడా లవ్ స్టోరీ కదా, మరి ఎలా ఉంటుందో చెప్పచ్చు. కార్తిక్ వాయిస్లో ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం వస్తుంది. ఈ పాటను అడిగిన వారు ఎవరు అంటే, గుడ్ మార్నింగ్ ప్లీజ్ ప్లే ఎదుట నిలిచింది చూడు అనే సాంగ్ ఫ్రమ్ వానా మూవీ నుంచి అంటూ ఎం ఐశ్వర్య, అమృత, వర్షిణి, జి నాగలక్ష్మి, ఎం రవి, రవిశంకర్ ఫ్రమ్ మధురవాడ వైజాగ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీ అందరి కోసం వానా మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి మరి.

ఎస్ ఫ్రెండ్స్, ఇదే పాటని రిక్వెస్ట్ చేస్తూ మరొకరు కూడా మెసేజ్ చేశారు. సో వారి పేరు కూడా చెప్పేద్దాం. గుడ్ మార్నింగ్, నమస్తే అంటూ మెసేజ్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి, మీకు కూడా నమస్తే. వాన మూవీ నుంచి ఎదుట నిలిచింది చూడు అనే పాట ప్లే చేయండి అన్నారు. విని ఆనందించారనుకుంటున్నాను. ఎవరు అంటే ప్రభావతి గారు, వంశీ యమున శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో ఇప్పుడే కదా విని ఎంజాయ్ చేశారు, థ్యాంక్ యూ. సో మరొక పాట ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే, హాయ్ హలో గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా మునగపాక నుంచి ఆసారి ప్రసాద్, సత్య, మీనాక్షి, షణ్ముఖ్ వీరందరూ కూడా కాలేజీలోకి వెళ్ళినట్టే మనకి ఎలా ఉంటుంది అంటే, స్కూల్ అయిపోయింది కాలేజ్కి వెళ్తే ఎలా ఉంటుంది, అబ్బా ఇదో కొత్త బంగారు లోకం అంటే కొంచెం ఫ్రీడమ్ వస్తుంది. ఇప్పుడు కొంతమందికి అయితే బస్ పాస్ ఉంటుంది, తిరుగుతూ ఉంటారు, కొంచెం కొత్త ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో పాకెట్ మనీ ఇస్తూ ఉంటారు. కొత్త కొత్త ఫ్రెండ్స్ అంటే స్కూల్ అంటే స్కూల్కి వెళ్ళామా ఇంటికి వచ్చామా, మన క్లాస్లో ఉన్న ఫ్రెండ్సే మనకి ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. కాలేజ్కి వెళ్ళగానే అదొక కొత్త బంగారు లోకం. సో మిక్కీ జె మేయర్ మ్యూజిక్ డైరెక్షన్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సినిమా. వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్, ప్రకాష్ రాజు, జయసుధ మెయిన్ రోల్స్ యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ చోటా కే నాయుడు గారు. సో ఈ మూవీ నుంచి మాకోసం నిజంగా నేనేనా అనే పాట ప్లే చేయండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. తెలుసు కదా ఎవరో, అనంత్ శ్రీరామ్ సాహిత్యంలో కార్తీక్ పాడిన ఈ పాట మీ అందరి కోసం, మన పాటల పల్లకిలో.

ఎస్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు పాటల పల్లకిలో మెలోడియస్ సాంగ్స్ని వింటూ ఎంజాయ్ చేశారు కదా. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ పాటతో మన పాటల పల్లకి కార్యక్రమానికి బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఎందుకంటే మధురిమ ప్రోగ్రాంలో మనం వినబోయే ఆ నాలుగు పాటల గురించి చెప్పాలి, వినిపించాలి కదా. సో అందుకనే, బట్ ఏ పాట ఇప్పుడు లాస్ట్గా రాబోతుంది ఏమో ఏమో నాకైతే తెలీదు. సతీష్ వేగ్నేష్ దర్శకత్వంలో, గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన మూవీ, అలానే కళ్యాణ్ రామ్, మెహరీన్ మెయిన్ రోల్స్లో యాక్ట్ చేశారు. ఈ సినిమా 2020లో రిలీజ్ అయింది. ఈ మూవీ నుంచి ఏమో ఏమో అనే పాట మాకోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం. ఈ పాటని రిక్వెస్ట్ చేస్తున్న వారు ఎవరు అంటే, ఎంత మంచివాడవురా మూవీ నుంచి ఏమో ఏమో అనే పాట మాకోసం ప్లే చేయండి అంటూ మీనా పాపారావు గారు ఫ్రమ్ ఆరిపాక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మీకోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటము, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సో మన మదిరిమ ప్రోగ్రాంలో నేను వినిపించబోయే ఆ నాలుగు పాటలు ఇప్పుడు వినిపిస్తాను. మీకు నచ్చిన పాట నెంబర్, సాంగ్ నెంబర్ 1, 2, 3, 4 ఇలా నంబర్, మీ పేరు, ప్రాంతాన్ని మెన్షన్ చేసి 6304767436 అనే నెంబర్కి ఒకే ఒక వాట్సాప్ నెంబర్కి ఒక బుల్లి మెసేజ్ పెట్టేయండి. బుల్లి మెసేజ్ అని ఎందుకన్నాను అంటే చాలామంది ఎక్కువ పేర్లు పెడుతున్నారు, అవి చదివేసరికి మన పాటలు కూడా మనం సరిగ్గా ప్లే చేయలేకపోతున్నాం అనమాట. అందుకనే చిన్నగా పెట్టండి, ఒక నాలుగు పేర్లు అయితే సరిపోతుంది కదండి. ఎలాగో మేము చెప్తాం కదా, ఫ్యామిలీ అందరి కోసం అంటూ. సో అది ఇప్పుడైతే ఒక్కొక్క పాట వినిపించేస్తాను, విని అస్సలు లేట్ చేయకుండా మెసేజ్ చేసేయండి.

మద్రిమలో సాంగ్ నెంబర్ 1గా వస్తుంది సిరిమల్లె పువ్వ అంటూ 16 ఏళ్ల వయసు ఈ సినిమా నుంచి ఎస్ జానకి పాడిన ఈ పాట. సో ఈ పాట సాంగ్ నెంబర్ 1. సాంగ్ నెంబర్ 2 వేటగాడు ఈ మూవీ నుంచి.

0: వదులుకున్నాడు వదిలేశాడు. అయ్యో పుట్టింతోళ్ళు తరిమేశాడు కట్టుకున్నాడు వదిలేశాడు.
1: మధురిమలో సాంగ్ నెంబర్ 2గా వచ్చేస్తోంది పుట్టింటోళ్ళు తరిమేశారు. వేటగాడు మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సాంగ్ నెంబర్ 3 ప్రేమ సాగరం ఈ మూవీ నుంచి.

మధురిమలో సాంగ్ నెంబర్ 3గా వస్తోంది. చక్కనైన ఓ చిరుగాలి, ప్రేమసాగరం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట. నెక్స్ట్ సాంగ్ నెంబర్ 4.

మద్రిమలో సాంగ్ నెంబర్ 4గా బావా బావమరిది ఈ మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్ర పాడిన ఈ పాట వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా మెసేజ్ చేసేయండి. మరి ఎస్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు పాటల పల్లకిలో మెలోడియస్ సాంగ్స్ను వింటూ ఎంజాయ్ చేశారు కదా. సో ఇంతటితో మన పాటల పల్లకి కార్యక్రమానికి బాయ్ బాయ్ చెప్పేద్దాం. నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు మరపురాని మధురమైన గీతాలను మీకు వినిపించే మధురిమలో నేను వినిపించిన ఈ 4 పాటల్లో ఏ పాట మీకు నచ్చిందో ఆ పాట నెంబర్, అలానే మీ పేరు, ప్రాంతం పేరును మెన్షన్ చేసి 6304767436 అనే నంబర్కి ఒకే ఒక మెసేజ్ పంపించేయండి. మన మధురిమిలో ఈ 4 పాటల నుంచి మీకు నచ్చిన పాటని వినేద్దరు కానీ. సో ఫస్ట్ రిక్వెస్ట్ మెసేజ్ ఎవరు చేశారంటే, గుడ్ మార్నింగ్ అంటూ చేస్తున్నారు, సాంగ్ నెంబర్ 1 మా కోసం అంటూ శాస్త్రి బమ్మిడి దొండపర్తి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారండి. సాంగ్ నెంబర్ 1 ప్లే చేయండి మా కోసం అంటూ. సాంగ్ నెంబర్ 2 2 2 2 అంటూ కొందరు మెసేజ్ చేశారు. సాంగ్ నెంబర్ 1లో ఉన్న పాట మా కోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి పలక సత్యనారాయణ గారు, కృష్ణకుమారి గారు అండ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో సాంగ్ నెంబర్ 1 మరికొంతమంది ఎవరు అడుగుతున్నారో చూద్దాం. సాంగ్ నెంబర్ 1 ఏలూరు జిల్లా బేమడోల్ నుంచి మంచం నాగు, జాహ్నవి, ధనుంజయ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే సాంగ్ నెంబర్ 1 ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు వాసవి శేఖర్ గారు, ఏవియన్ కాలేజ్ నుంచి. ఇంకొంతమంది కొవ్వూరి సత్యరెడ్డి గారు పసలపూడి నుంచి సాంగ్ నెంబర్ 1 కోరుతూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

సాంగ్ నెంబర్ 1 ఫ్రమ్ మణి ఈశ్వరమ్మ, భారతి, పావని, భార్గవి వాల్తేర్ అప్లయన్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ నల్గొండ జిల్లా నుంచి చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు సాంగ్ నెంబర్ 1 మాకోసం, సాంగ్ నెంబర్ 1 అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరు అంటే కే సత్యనారాయణ, సిన్నాం సాయిబాబా, గుత్తుల రమణ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీ అందరి కోసం మరొకరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరు అంటే ముసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారండి. బాబో ఈ సాంగ్ నెంబర్ 1 నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి రాజు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకటవ పాట అంటూ మాకోసం మునగపాకు నుంచి నాగేశ్వరరావు, మంగరత్నం, నిర్మల, కార్తీక్, నిరుష రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక వారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీ అందరి కోసం సాంగ్ నెంబర్ 1లో ఉన్న పాట అయితే వచ్చేస్తుంది సిరిమల్లె పువ్వు, 16 ఏళ్ల వయసు నుంచి. జానకి పాడిన పాట, కె చక్రవర్తి సంగీతం.

ఎస్ ఫ్రెండ్స్, మదిరిమలో ఆప్షన్ నెంబర్ 2 లో ఉన్న పాట మాకోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. సత్యనారాయణ వెంకటలక్ష్మి మధురవాడ స్వతంత్ర నగర్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. మరికొంతమంది కూడా ఆప్షన్ నెంబర్ 2లో ఉన్న పాట కావాలి అంటూ చింతలపూడి రాంబాబు, కాకి అప్పారావు, కాకి ఆనందలక్ష్మి, చెంగలరావుపేట, తుమ్మలపల్లి వారి వీధి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ సంగమం కోసం ప్లే చేయండి, రాజుపాలెం నుండి శ్రీనివాస పద్మ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. సాంగ్ నెంబర్ 2 మాకోసం అంటూ బంగారు రాజు, అరుణ మహత్, మహతీ కాలనీ విశాఖ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సాంగ్ నెంబర్ 2 రేసపువానిపాలెం ఎం శివరామకృష్ణ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. సాంగ్ నెంబర్ 2లో ఉన్న పాట మాకోసం ప్లే చేయండి అంటూ మూర్తి ఫ్రమ్ చిన్నవాల్తే నుంచి కూడా సాంగ్ నెంబర్ 2 అడుగుతున్నారు ఆయన కూడా. మరి కొంతమంది ఉన్నారు, సాంగ్ నెంబర్ 2 ప్లే చేయమంటూ. ఎవరు ఎవరు ఎవరు ఎవరు సాంగ్ నెంబర్ 2 మాకోసం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు? ఎవరంటే ఆల్రెడీ పంపిన వాళ్ళు పంపించొద్దండి, బట్ ఇక్కడ నాకు తెలుస్తుంది సాంగ్ నెంబర్ 2 ప్లే చేయండి అంటూ లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వీరందరి కోసం సాంగ్ నెంబర్ 2 వచ్చేస్తుంది, వింటూ ఉండండి. పుట్టింటోళ్ళు తరిమేశారు వేటగాడు మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఎస్ ఫ్రెండ్స్, మధురిమలో రెండు పాటలు అయితే అయిపోయినాయి. మరొక పాట ఎక్కువగా ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వస్తుంది, ఏ పాట కావాలంటున్నారు? సాంగ్ నెంబర్ 4 మా కోసం ప్లే చేయమంటూ చిన్నపాలవలస విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి సావిత్రి అమ్మాజీ ప్రదీప్ సాత్విక్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సాంగ్ నెంబర్ 4 మా కోసం ప్లే చేయండి అంటూ ఇంకా సాంగ్ నెంబర్ 4 మా కోసం ప్రసారం చేయండి అంటూ సిహెచ్ ప్రసాద్, సాయి, చైతన్య, లక్ష్మి, నిత్య, రెహాన్ష్, ప్రవల్లిక, కొవ్వూరు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. సాంగ్ నెంబర్ 4 మా కోసం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు వెంకటరమణ, లక్ష్మి, ఆరిలోవ, బాలాజీ నగర్ నుంచి. సాంగ్ నెంబర్ 4 మా కోసం అంటున్నారు అడారి శ్రీహరి మీనాక్షి గారు. సాంగ్ నెంబర్ 4 ఈ పాటను మా కోసం ప్లే చేయండి అంటూ కోరిన వారు వెంకటలక్ష్మి, ఆచారి, ఆచారి అక్కిరెడ్డిపాలెం, విశాఖ డైరీ, విశాఖ జిల్లా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సాంగ్ నెంబర్ 4 మా కోసం అంటూ హర్ష, తిక్కవలస విలేజ్, తెర్లా మండలం, విజయనగరం జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. చిన్న రిక్వెస్ట్ లిజనర్స్, మీ అందరికి కూడా మీరు మీ పేరు మాత్రం రాస్తే సరిపోతుంది. అదే ఇంటి పేరుతో రాస్తూ ఉంటారు కదా, ఓకే, బట్ మీ ప్రొఫెషన్స్ అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మనకి, అండ్ ఇట్ ఈస్ లైక్ ప్రమోషన్ అన్నమాట. సో దయచేసి అలా పంపించకండి, ఓకేనా? సాంగ్ నెంబర్ 4 ప్లే చేయండి అంటున్నారు సత్యనారాయణ, ఆర్పిపేట, కంచరపాలెం, విశాఖ నుంచి. సాంగ్ నెంబర్ 4 మా కోసం అంటూ కనకరాజు, ఆదిలక్ష్మి, జ్యోతినగర్, మర్రిపాలెం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మా కోసం సాంగ్ నెంబర్ 4 ప్లే చేయమంటున్నారు మంచి అనంతపూర్ నుంచి మహేష్ గారు. సో వీరందరి గురించి బావా బావమర్ది మూవీ నుంచి గజ్జగల్లు మనదు అంటూ కేశ్ చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

ఎస్ ఫ్రెండ్స్, మధురిమలో 3 సాంగ్స్ అయితే వినేసాం కదా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చివరగా సాంగ్ నెంబర్ 3 అయితే ఉంది. చక్కనైన ఓ చిరుగాలి ప్రేమసాగర్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటను రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కె పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీరు కోరుతున్నారు సాంగ్ నెంబర్ 3 ప్లే చేయమంటూ. సాంగ్ నెంబర్ 3 మా కోసం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు రమణారావు, అరవింద్, అర్ణవ్, లక్ష్మీ ప్రసన్న, సాయిప్రియ గార్డెన్స్ మధురవాడ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు సాంగ్ నెంబర్ 3 మా కోసం అంటూ. మా కోసం 3 నెంబర్ పాట వేయగలరు భరతం, కిరణ్, లీలారాణి, ధనలక్ష్మి, షణ్ముఖ, కళ్యాణి, గూడెం శ్రీకాకుళం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు సాంగ్ నెంబర్ 3 ప్లే చేయమంటూ. 3 నెంబర్ పాట వినిపించగలరు అంటూ మనవి, జర్రిపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. వైవి గిరి, శ్యామల, టీచర్స్ కాలనీ శ్రీకాకుళం నుంచి కూడా సాంగ్ నెంబర్ 3 ప్లే చేయమంటూ రిక్వెస్ట్ చేశారు. పాట నెంబర్ 3 మా కోసం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు కృష్ణా జిల్లా పెడన నుండి వీర కనకారావు పార్వతి గారు. సో మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వచ్చేస్తోంది చివరగా.

ఎస్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మధురిమ కార్యక్రమంలో ఆపాత మధురాలు వింటూ ఎంజాయ్ చేశారు కదా. సో ఇంతటితో మన మధురిమ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక నెలైన సమయం 11:29 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి స్టంప్డ్ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. సో మనమున్న మధుమంజరి కార్యక్రమంలో మధుమంజరిలో సినిమా పాటలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుబులో తామరా, బురద పుల్లా.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ హరిహరన్ వాయిస్లో విన్నారు కదా. మరికొన్ని పాటలు వినేద్దాం మన మధుమంజరిలో. విజ్ఞప్తి: మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించండి 0891-27-8332 లేదా 9492-78-3344 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-4250-0100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి. ఎల్పిజి కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.

ఎస్ ఫ్రెండ్స్, మన మధుబంజరిలో మరొక పాట. ఆ యమహా నగరం, ఆ యమహా నగరం అంటుంటే ఏదో పాట గుర్తొచ్చే ఉంటుంది కదా, యమహా నగరి అనే పాట. చూడాలని ఉంది ఈ మూవీ నుంచి. వేటూరి సాహిత్యంలో హరిహరన్ పాడిన ఈ పాట మన మధుబంజర కార్యక్రమంలో ఇప్పుడు మీ అందరి కోసం. స్టేట్ యూన్ టూ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటము, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు మధుమందిర కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నెలైన సమయం 12 గంటలు దాటి 29 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకు సంయుక్త విన్యాసాలు చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు మహిళల డబుల్స్ లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. దేశీయ డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చూసేందుకు ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయల కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23 సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సంస్కరణలు తమ ప్రభుత్వానికి ఎలాంటి తప్పనిసరి బలవంతం కాదని, అవి ఒక నిబద్ధత, దృఢ విశ్వాసమని, అలాగే తమ విధానాలు ప్రజా అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ధి అనుకూలమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
1: మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్, మేనే ఐసే 7 సెక్టర్స్ కి బాత్ కీ, జిన్ పర్ భారత్ కా ఆజ్ బహుత్ జ్యాదా ఫోకస్ హై. ఆర్ ఇస్లియే భారత్ ఆజ్ పాలసీ లెవెల్ పర్ నెక్ జనరేషన్ రిఫార్మ్స్ కర్ రహా హై, తాకి హమారా ఫ్యూచర్ సురక్షిత్ హో. గవర్నెన్స్ పర్ రిఫార్మ్స్ కర్ రహా హై, ఈజ్ ఆఫ్ లివింగ్ కే లియే రిఫార్మ్స్ కర్ రహా హై. కి రిఫార్మ్స్ హమారే లియే కంపల్సన్ నహీ హై, యే హమారా కమిట్మెంట్ హై, యే హమారా కన్విక్షన్ హై.
0: దేశ భవిష్యత్తును పదిలం చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలు మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్నే మారుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలా వారిని కొరతలో ఉంచడమే గత పాలకుల విధానమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగానికి దోహదపడిందని, అయితే తన ప్రభుత్వపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మోడల్ కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్రమాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న సాయంత్రం రాంచీ, గిరిడ్, హజారీబాగ్ ప్రాంతాల్లో విద్యార్థి నిరసనకారులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వైపు ఒక ఊరేగింపు కబడుతున్న సమయంలో తోపులాట జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులు, పోలీసులు తమపై చేసుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించగా, కొందరు నిరసనకారులు కేటాయించిన మార్గాన్ని ఉల్లంఘించి అలజడి సృష్టించారని పోలీసులు ఆరోపించారు. గతంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసిన పలు నియామక పరీక్షల అపాయింట్మెంట్ల రద్దు నోటిఫికేషన్లపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించడంతో విద్యార్థి వర్గాలు తమ సమ్మెను విరమించుకున్నాయి. అయితే ఈ పరిణామాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగార్థులను మోసం చేసింది.

అని నిరసనకారులు ఆరోపించారు. మరోవైపు విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ జేఎస్ఎస్సీ అభ్యర్థి న్యాయమంచ్ ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా నియామక వ్యవస్థ సంస్కరణ యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర నిమ్రా నుండి ప్రారంభమై జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లాల గుండా సాగుతుంది. హైకోర్టు ముందు పలు నియామక పరీక్షల రద్దు ఉత్తర్వులను, అలాగే సిఐడి విచారణ సమర్థవంతంగా వాదించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆరోపించారు. భారత యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ సామర్థ్యాల పెంపు ద్వారా రెండు దేశాల సాయుధ బలగాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. దేశ రాజధానిలో జరిగిన 25వ భారత యుకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, యునైటెడ్ కింగ్డమ్ రక్షణ శాఖ పర్మనెంట్ అండర్ సెక్రటరీ జెరీమీ పోక్లింగ్టన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 2035 భారత్ యునైటెడ్ కింగ్డమ్ విజన్, 10 ఏళ్ల రక్షణ పారిశ్రామిక రోడ్మ్యాప్ ద్వారా పరిశోధన అభివృద్దికి ప్రాధాన్యతనిస్తూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించాయి. హిందూ మహాసముద్రం, పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కింద రీజనల్ మారిటైమ్ న్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సముద్ర భద్రతా సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 నిర్వహిస్తామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సంస్థల యజమానులను కోరింది. యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం, అర్హులైన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలు అందించడమే ఈ ప్రచారం ముఖ్యోద్దేశమని ఈపీఎఫ్ఓ సంస్థ తెలియజేసింది. ఈఈసీ 2026 ప్రచారం ఈ ఏడాది 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గతంలో ఈపీఎఫ్ కవరేజ్ నుంచి ఎంపిక కానీ ప్రస్తుతం జీవించి ఉండి డిక్లరేషన్ తేదీ నాటికి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులను యజమానులు గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కేరళలోని అలప్పుళలో పున్నామాడ కాయజ్లో ఈరోజు 72వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వార్షిక వేడుకలో సంప్రదాయ స్నేక్ బోట్స్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. అలప్పుళలోని పున్నామాడ కాయజ్లో నేడు జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్లో 22 చుండన్ వల్లంలు, అనగా సంప్రదాయ పాము ఆకారంలో ఉండే పడవలతో సహా మొత్తం 71 పడవలు పోటీ పడనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తున్న కేరళ ప్రధాన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా ఒకటి. విదేశీ పర్యటకులతో పాటు బోట్ రేస్ ప్రియులు ఈ వేడుక కోసం ఇప్పటికే అలప్పుళ చేరుకున్నారు. అలప్పుళ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈవేళ స్థానిక సెలవు దినం ప్రకటించారు. పడవలు, తెడ్డు వేసేవారు, మద్దతుదారులు అందరూ సిద్దంగా ఉండడంతో కేరళ ప్రసిద్ద జలసంధి పండుగ మరొక అద్భుతమైన సంచిక కోసం అలప్పుళ సిద్దమవుతోంది. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అస్సోం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో సహా దేశంలోని పలు ఈశాన్య ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణమే నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకలో కొన్ని చోట్ల, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, భద్రతపై సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ నేపాల్ ద్వైపాక్షిక సహకార మొత్తం పరిధిని సమీక్షించి రెండు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. నిన్న దెహ్రాదూన్లో ముగిసిన ఇండియా నేపాల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 14వ సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి పౌలమి బసు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా, నేపాల్ తరఫున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ కాప్లే నాయకత్వం వహించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మన దేశానికి చెందిన విమెన్స్ డబుల్స్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్స్లో చైనాకు చెందిన టాప్ సీడ్ ప్రత్యర్థులతో తలపడతారు.

విశేషాలు మరొకసారి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈ రోజు మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం అరుణ్ కుమార్ గారు ఆలపించిన కొన్ని లలిత గీతాలు వింటారు. శ్రీ ఎస్వి రామకృష్ణ కీబోర్డు సహకారం, శ్రీ ఏ ఆనంద్ తబలా సహకారం.

ఇంత వరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం అరుణ్ కుమార్ గారు ఆలపించిన కొన్ని లలిత గీతాలు విన్నారు. శ్రీ ఎస్వి రామకృష్ణ కీబోర్డు సహకారం, శ్రీ ఏ ఆనంద్ తబలా సహకారం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. మీరు వింటున్నారు చిత్రగీతాలు. శుభ సంకల్పం చిత్రం నుంచి హైలెస్సో హైలెస్సో, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడినటువంటి ఈ పాట.
1: హైలెస్సో

కార్యక్రమంలో మరొక పాట క్రిమినల్ మూవీ నుంచి. చిత్రం వాయిస్లో ఈ పాట వింటున్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా కూడా ప్రసారమవుతున్నాయి. విశాఖపట్నంలో 102 మెగాహెడ్జెస్లోను, శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్జెస్లోను, కాకినాడలో 100.1 మెగాహెడ్జెస్లోను మరియు రాజమండ్రిలో 102.9 మెగాహెడ్జెస్ ఫ్రీక్వెన్సీల ద్వారా కూడా శ్రోతలు మా ప్రసారాలను ఆస్వాదించవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇంతటితో లలిత సంగీత కార్యక్రమం సమాప్తం. నిలయంలో సమయం 1 గంట దాటి 19 నిమిషాల కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు తోట్లకొండ సందర్శనతో ఈరోజు ప్రారంభమయ్యాయి. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలో ఈరోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. క్రీడాభివృద్దిలో సాంకేతికత, క్రీడా పరిశ్రమల సామర్థ్య పెంపు, సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రోత్సాహంపై సమావేశాల్లో చర్చించనున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ది, నూతన ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా ఈరోజు బ్రిక్స్ దేశాల క్రీడా శాఖ మంత్రుల బృందం తోట్లకొండను సందర్శించింది. తోట్లకొండలోని మహాబౌద్ద స్థూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. పురావస్తు అవశేషాలు, బౌద్ద జీవన విధాన విశేషాలను మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. అనంతరం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వారితో కలిసి మొక్కలు నాటారు. రేపు బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం నిర్వహిస్తారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం ఏ కోడూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఏ కోడూరు జడ్పీ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి రాష్టంలో తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి, మన ఊరు మన బాధ్యత. ఈ సంకల్పం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత అంటే రోడ్లను ఊడ్చడం, చెత్తను తరలించడం మాత్రమే కాదు, మన ఇల్లు, వీధి, కార్యాలయం, పాఠశాల, మార్కెట్, బహిరంగ ప్రదేశం, అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే పరిశుభ్రమైన గ్రామాలుగా తయారవుతాయి, ఆరోగ్యకరమైన కుటుంబాలు వస్తాయి, స్వచ్ఛమైన పర్యావరణం వస్తుంది.
0: వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలిగొండ నిర్వాసితులకు 3వ విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు అందజేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కానుందని చెప్పారు. భవిష్యత్తులో వెలుగొండ నీటితో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొంటూ,
2: వెలుగొండ ఈ 31ని చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభిస్తూ ఉన్నాం. దగ్గర దగ్గర 30,000 ఎకరాలు పైబడి ల్యాండ్ ఈక్విషన్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. అందులో భాగంగానే ఈవేళ ఆర్ఎండ్ఆర్కి సంబంధించి చూస్తే 11 ముంపు గ్రామాలుంటే మరి 7,321 మంది అక్కడ నిర్వాసితుల్ని, పీడిఎఫ్ ఫ్యామిలీని గుర్తించాం. 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం,

0: రాష్టంలోని ఆసుపత్రులు, వైద్య కళాశాలల భవన నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు 221.67 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పోలవరం జిల్లా రంపచోడవరం, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, గుంటూరు జిల్లా తెనాలి, మార్కాపురం జిల్లా గిద్దలూరు, తిరుపతి జిల్లా కేంద్రంలో 50 పడకల సమీకృత ఆయుష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ యునాని వైద్య కళాశాల, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు, విశాఖపట్నం విమ్స్లో నేచురోపతి యోగా కళాశాల, ఆయుష్ ఆసుపత్రికి అదనపు వసతులు, చింతూరు ఏరియా ఆసుపత్రి, కాకినాడ జీజీహెచ్లో కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మాణాలు చేపడతామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పాఠశాల పునర్నిర్మాణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత పాఠశాల అభివృద్దికి తోడ్పాటు అందించాలని చెప్పారు. ప్రభుత్వం పాఠశాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామా స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన తిరుపతి వేదికగా పోటీలు ప్రారంభమవుతాయని, 4 రోజుల పాటు పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 29వ తేదీన విజయవాడలో ప్రోత్సాహకాలను అందజేస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్తున్నాయి. అందులో ప్రధానమైంది పీఎం స్వనిధి. ఈ పథకం ద్వారా మహిళలు రుణాలను పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో స్వనిధి పథకం కింద బ్యాంకు ద్వారా 100,000 రూపాయల రుణాలను పొందారు. పీఎం స్వనిధి పథకం కింద రుణాలను సులువుగా బ్యాంకుల నుంచి పొందుతున్నారని, ఎలాంటి డాక్యుమెంట్ ఛార్జీలు లేకుండా మహిళలు రుణాలను అందుకుంటున్నట్లు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మెప్మా ఇన్ఛార్జ్ దివాకర్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ లింకేజ్ సంబంధించి 185 గ్రూప్ సభ్యులకు 30 కోట్ల దాకా మనం బ్యాంక్ లింకేజ్ కింద రుణాలు ఇచ్చినాము. అందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు బ్యాంక్ లింకేజ్ పర్పస్ లో ఛార్జెస్ అన్ని తీసారు. అంటే ప్రాసెసింగ్ ఛార్జ్ అని, డాక్యుమెంట్ ఛార్జెస్ అని, ఎస్ఎంఏ ఛార్జెస్ అని చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు మనకు ఛార్జెస్ ఏమీ లేకుండా ఓన్లీ వడ్డీ మాత్రమే ఇచ్చేటట్టుగా బ్యాంక్ లోన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సంఘ సభ్యులకు చాలా బెనిఫిట్ గా ఉంది. ప్రభుత్వం ఇలా మేలు చేసేందుకు సంఘ సభ్యులు కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు తగ్గకుండా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు తోట్లకొండ సందర్శనతో ఈరోజు ప్రారంభమయ్యాయి.

సమ్మిళిత భారత లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ PNG కనెక్షన్ తీసుకోండి. LPG కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో CNG సహాయపడుతుంది. CNG వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. PNG ఇంకా CNG తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323407 నంబర్లకు కాల్ చేయండి.
5: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళా వాణి శ్రీల కార్యక్రమం.

ఈనాటి మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోనిల్లో సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244 అలాగే 2727288. విశాఖేతరులైతే 0891 జత చేసి ఫోన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఒక పాట విందాము.

0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారా
1: బాగున్నా మేడం.
0: మేడం? మీ పేరు చెప్పండి.
1: ఇప్పుడు చేసాను కాల్. నా పేరు సాయింది.
0: ఓకే, ఏ సినిమాలో పాట కావాలి?
1: నువ్వే కావాలి.
0: ఓకే, మీరు అడిగిన పాటను విన్ ఓకే మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: హలో
1: హలో హలో, బాగున్నారా?

0: హలో
1: హలో, నమస్కారం అండి.
0: హలో నమస్కారం అండి, బాగున్నారా?
1: బాగున్నానమ్మా. నా పేరు సత్యవాడ సూర్యకుమారి.
0: ఓకే
1: సినిమాల టైం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే
1: నాకు పట్టుకుంటే 10,000 అనే సినిమాలో స్వామి వెంకటరమణ అని సుశీల బృందం పాడిన పాట కావాలమ్మా.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.

0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారా?
1: బాగున్నామండి.
0: ఓకే, మీ పేరు చెప్పండి.
1: నా పేరు ధరణి అండి. ఇప్పుడు డాక్టర్ నుంచి కాల్ చేస్తున్నాము.
0: ధరణి. ఓకే, చెప్పండి. ఏ సినిమాలో పాట కావాలి?
1: నాకు నిన్న పెళ్ళాడితే మూవీ నుంచి సాంగ్ ప్లే చేయండి.
0: ఓకేనమ్మా, మీరు అడిగిన పాటను ప్లే చేస్తున్నాను, వినండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: This is Akashvani, and I'm Shagun Chopra with the Midday News. The headlines.

విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై అక్కడక్కడ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. మయన్మార్ మధ్య ప్రాంతం మరియు పరిసరాల్లో ఉన్న ఎగువ వాయు ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో ఉంది. ఇది సముద్రమట్టం నుండి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. ఉత్తరాంధ్ర తీరం, యానాం తీరంలో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. వీటి ఉధృతి 60 కిలోమీటర్ల వరకు చేరుకోవచ్చు. ఆ ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వాళ్లు వెళ్లరాదని హెచ్చరిక. ఆంధ్ర ఇతర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. దక్షిణ తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. సముద్రంలో ఉన్న మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి వాతావరణ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలి. వాతావరణ వివరాలు విన్నారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్నారు 102.2 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి కాసెప్ట్లో సైనిక్ మాదిరి కార్యక్రమంలో బాయ్ బహన్ కా ప్యార్ అనే అంశంపై శ్రీమతి కె చందన గారి మాటల్లో విన్నాం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సైనిక్ మాధురి. సైనిక్ మాధురి కార్యక్రమ మే ఆప్ సబ్కా స్వాగత్ హై దోస్తో. మే ఆప్కి దోస్త్ చందనా. శుభ్ దుపహర్ దోస్తో. లడ్నా ఝగడ్నా ఔర్ మనా లేనా యహీ తో హై ఇస్ రిష్తే కీ మిసాల్. భాయ్ బహన్ కా ప్యార్ హోతా హై సబ్సే బేమిసాల్. హా దోస్తో, ఆజ్ హమ్ బాత్ కర్నే వాలే భాయ్ బహన్ కే రిష్తే కే బారే మే. భాయ్ బహన్ కా ప్యార్ హోతా హై సబ్సే బేమిసాల్. భాయ్ బహన్ కా రిష్తా దునియా కా సబ్సే అనోఖా ఔర్ పవిత్ర రిష్తో మే సే ఏక్ హోతా హై. యహ ఏక్ ఐసా బంధన్ హై జిస్ మే ఖట్టా మీఠా ప్యార్, నోక్ ఝోక్, తక్రార్ ఔర్ అటుట్ విశ్వాస్ సబ్ ఏక్ సాథ్ దేఖ్నే కో మిల్తే హై. ఇస్ రిష్తే ఔర్ ఇస్కే ప్యార్ కీ కుచ్ ఖాస్ బాతే మే ఆప్కో బతానే వాలీ హూ, లేకిన్ ఇస్ ప్యారే సే గీత్ కే బాద్.

మీరు ఇంతవరకు సైనిక్ మాధురి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో బాయ్ బెహన్ కా ప్యార్ అనే అంశంపై శ్రీమతి కె చందన గారు

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 మెగాహెర్ట్జ్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సో మనమున్న మధురమే సుధాగానంలో మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, అలాగే మన కళల గురించి తెలుసుకోవడంతో పాటు మీకు నచ్చిన ఆ పాత మధురాలను కూడా వినేసే మధురమే సుధాగానానికి స్వాగతం. మరి మీకు నచ్చిన ఆ పాత మధురాలు వినాలి అనుకుంటే ఎంచక్క మెసేజ్ పెట్టేసేయండి. మీకు నచ్చిన పాట, సినిమా పేరు, మీ పేరు, ప్రాంతాన్ని 6304767436 నంబర్కు. అండ్ అలాగే మరి ఈరోజు సాయంత్రం 5:30 ప్రసారమయ్యే మా పదం మీ భావంలో మరి ఇస్తున్న పదం కోకిలమ్మ. సో కోకిలమ్మ పదంతో మరి మీరు కూడా కొత్త కొత్త కవితలు రాసి పంపించేసేయండి. మరి ఆ కోకిల కూత అంతా అద్భుతంగా రాసేయాలి మరి. సో మరి మీరు మాకు పంపించాల్సిన ఫోన్ నెంబర్ 6304767436 నెంబర్కి, కానీ 4 గంటల తర్వాత. సో మరి ఈరోజు మధురమే సుధాగానంలో ఓన్లీ మీకు నచ్చిన మధురమైన ఆపాత మధురాలే అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉంది. మన నేల వాసనను, మన పల్లె జీవనాన్ని, మన పూర్వీకుల ఆలోచనలను పాటగా, ఆటగా, కథగా మన ముందుకు తీసుకొచ్చే జానపద కళలు. జానపదం అంటే ప్రజల జీవితం. ప్రజల నుంచి పుట్టి, ప్రజల మధ్య పెరిగి, తరతరాలుగా కొనసాగుతున్న కళలే జానపద కళలు. ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మన తెలుగు నేలపై వెలిసిన కొన్ని అద్భుతమైన జానపద కళల గురించి అయితే తెలుసుకుందాం. సో మొదటగా మీ అందరి కోసం రోజులు మారే సినిమా నుంచి కొసరాజు గారి సాహిత్యంలో జిక్కిగారు పాడిన వహీదా రెహమాన్ నటించిన ఏరువాక సాగారో అన్నో చిన్న అంటూ ఈ పాటను ప్లే చేస్తున్నా. వింటూ ఎంజాయ్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు కోరిన పాటలను కూడా ప్లే చేసేద్దాం.

సో మరి విన్నారు కదా, మరి జానపదులు అంటే మనసుకి హత్తుకునే పాటలు. సో మన పాటలు, మన పల్లె పాటలు. సో మరి మీరు కూడా వినేయాలి అనుకుని, అండ్ మధురమే సుధాగరంలో మరి మీకు నచ్చిన పాటలు విన్నాము అనుకుంటే మాకు మెసేజ్ చేసేసేయండి. మీకు నచ్చిన పాట, సినిమా పేరు, మీ పేరు, ప్రాంతాన్ని 6304767436 నంబర్కు. ఫస్ట్ రిక్వెస్ట్ ఎవరు పంపించారు ఏంటో కూడా చూద్దాం. కాలం మారింది సినిమా నుంచి

ముందరున్న చిన్నది అంటూ పాట మాకోసం ప్లే చేయండి అంటూ లింగలక్ష్మి సత్యనారాయణ మూర్తి అడుగుతున్నారు చామ్లాపల్లి వేపకుంట నుంచి. తప్పకుండా అండి, మరి మీకోసం కాలం మారింది మూవీ నుంచి మీరు అడుగుతున్న పాటను ఘంటసాల పి సుశీల పాడి వినిపించారు. దాశరథి రచన. మరి దీనికి సంగీతాన్ని అందించింది సాలూరి రాజేశ్వర. మరి మీ అందరి కోసం ఇప్పుడు మీరు అడుగుతున్న ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7

0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ కనెక్షన్ తీసుకోండి, ఎల్పీజీ కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సీఎన్జీ సహాయపడుతుంది. సీఎన్జీ వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పీఎన్జీ ఇంకా సీఎన్జీ తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402324701 నంబర్లకు కాల్ చేయండి.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: అజంతత కథలి.
1: సో విన్నారు కదా, మరి ఈ మ్యూజిక్ వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ముందుగా మనకి గుర్తొచ్చే జానపద కథలు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది బుర్రకథ. ఒక ప్రధాన కథకుడు, అతనికి తోడుగా మరో ఇద్దరు కళాకారులు, అలాగే పాటలు, పద్యాలు, సంభాషణలు, హాస్యంతో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అండ్ బుర్రకథ కేవలం వినోదం మాత్రమే కాదు, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడానికి కూడా ఒకప్పుడు ఇది ఎంతో ప్రభావవంతమైన సాధనంగా ఉండేది. చరిత్రను, పురాణాలను, వీరగాథలను, సామాజిక సందేశాలను అన్నీ బుర్రకథలో భాగమయ్యాయి. ఒకప్పుడు గ్రామాల్లో రాత్రివేళ బుర్రకథ మొదలైతే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలొచ్చి ఆసక్తిగా చూసేవారు. అంతటి ప్రజాదరణ పొందిన కళ ఈ బుర్రకథ. సో మరి నెక్స్ట్ రిక్వెస్ట్ ఎవరు పంపించారు? మధురమే సుధాగానంలో నెక్స్ట్ పాట ఎవరిది వినిపించబోతున్నానో చెప్పేస్తున్నా. జయభేరి సినిమా నుంచి మా కోసం నందుని చరితము వినుమా పరమానంద్ అంటూ పాటను ప్లే చేయండి అంటూ ఎద్దు మైలారం నుంచి దేవునూరు వీరయ్య యాదమ్మ అడుగుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం నందుని చరితం అనే సినిమా నుంచి ఈ పాటను అయితే ప్లే చేస్తున్నాను. శ్రీశ్రీ గారి రచనలో వచ్చిన ఈ పాటను ఘంటసాలు పాడారు. ఇప్పుడైతే మీ అందరి కోసం

సో మనమున్నాం మధురమే సుధాగానంలో. మధురమే సుధాగానంలో ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కొన్ని జానపదులు, మన తెలుగు జానపదుల గురించి తెలుసుకుంటూ అండ్ అలాగే మీరు అడిగిన పాటలను కూడా ప్లే చేస్తున్నాను. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో అందరూ మేము 3K మెసేజ్ పెట్టామని ఆ మెసేజ్ని పెట్టినాక అక్కడ అలా వదిలేకుండా మళ్ళీ మళ్ళీ మళ్ళీ మేము 3:00 పెట్టాం అని చెప్పి పెడతారు కదా, అదంతా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఇది అర్థం చేసుకోండి. సెకండ్ థింగ్, 3 గంటలకి మినిమం 30 నుంచి 35 మెసేజ్ల వరకు వస్తాయి. ఈ 30 మెసేజ్లు 3 గంటల కంటే 3 గంటలకే ప్లే చేయలేము కదా, సో 1 by 1 వస్తుంది. ఆ టైంలో మీరు మళ్ళీ మెసేజ్ని డిస్టర్బ్ చేయడం వల్ల మీరు బ్యాక్కి వెళ్ళిపోతారు. సో ఇది ఆలోచించుకోండి. వన్స్ మెసేజ్ పెట్టేశాక మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు, డ్రాప్ చేసి వదిలేయండి. మరి నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, నెక్స్ట్ పాట ఎవరు చెప్పే ముందు నేనైతే నెక్స్ట్ ఇంకొక చిన్న జానపద కళల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, విందాం.

మరి ఈ సౌండ్ వినగానే మీ అందరికీ అర్థమైపోయింది కదా తప్పిడుగుళ్ళు. మరి ఇప్పుడు మనల్ని ఉత్సాహపరిచే ఇంకో జానపద కళ ఏంటంటే తప్పిడుగుళ్ళు. శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన ఈ కళ, తప్పెట్ల మోత, అడుగులు లయ, సమూహ నృత్యం, కళాకారుల ఉత్సాహం, ఇవన్నీ కలిసినప్పుడు పల్లి వాతావరణమే మారిపోతుంది. పండుగలు, జాతరలు, ఉత్సవాల సమయాల్లో ఈ కళకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వాయిద్యం కేవలం శబ్దం మాత్రమే కాదు, ఆ శబ్దంలో ఒక గ్రామం యొక్క ఉత్సాహం ఉంటుంది, ఆ అడుగులో ఒక సమాజం యొక్క ఐక్యత కూడా ఉంటుంది అన్నమాట. సో మరి ఈ తప్పటికొల్లు వినేటప్పుడు చుట్టూ ఉన్న ప్రజల ఉత్సాహం కానీ, ఆ చూసేందుకు పడే తాపత్రయం కానీ ఒక్కసారన్నా కళ్ళతో చూస్తే మనం దాన్ని ఫీల్ అవుతాం, అనుభవిస్తాం అన్నమాట. సో నెక్స్ట్ మెసేజ్కి వెళ్ళిపోదాం. ప్రేమలు పెళ్ళిళ్ళు అనే సినిమా నుంచి మా కోసం ఒక పాటను ప్లే చేయండి అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి అడుగుతున్నారు. తప్పకుండా అండి. మరి ప్రేమలు పెళ్ళిళ్ళు సినిమా నుంచి పి సుశీల వి రామకృష్ణ పాడిన చిలికి చిలికి చిలిపి వయసు అంటూ ఈ పాటను డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని అందించారు. ఎంఎస్ విశ్వనాథన్ సంగీతాన్ని అందించారు. ఇప్పుడైతే మీ అందరి కోసం ఈ పాటను ప్లే చేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.

సో మరి ఇలా మనం మన జానపద కళల గురించి చెప్పుకుంటూ మీరు అడిగిన పాటలు వింటూ అలా మధురమైన సుధాగానం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది కదా. సో మరి ఈరోజు సాయంత్రం 5:30 ప్రసారమయ్యే మా పదం మే భావంలో ఇస్తున్న పదం కోయిలమ్మ. ఈ పదంతో మరి మీరు కూడా మంచి మంచి కవితలు రాసి పంపించేసేయండి 4 గంటల నుంచి. సో మరి ఏ నెంబర్కి పంపించాలి? 6304767436. సో ఇప్పుడైతే చాలా రకాల సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి కదా. కానీ ఒకప్పుడైతే తెర మీద బొమ్మ చూడాలి అంటే అది ఏ బొమ్మ? తోలు బొమ్మలు.

సో మరి పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే కళ తోలు బొమ్మలాట. తోలుతో తయారు చేసిన బొమ్మలను తెర వెనుక నుంచి కదిలిస్తూ వెలుగు నీడల సహాయంతో కథలను ప్రదర్శిస్తూ రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల కథలు అలాగే ఈ కళ ద్వారా ప్రజలకు చేరాయి.

సరే గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ రిక్వెస్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం రోజులు మారే సినిమా నుంచి ఏరువాక పాటనైతే ప్లే చేసేసాం, మీరు కూడా విని ఆనందించి ఉంటారనుకుంటా. మేడ్చల్ కీసర నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, సాయి చరణ్, బృంద, చిన్న ముంద్ల నుంచి అడుగుతున్నారు. సో ఆల్రెడీ మీరందరూ కూడా విని ఆనందించారు అని అనుకుంటున్నా. మొదటి పాట అదే ప్లే చేశాను. నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ ఏంటో కూడా చూసేద్దాం. అంతస్తులు సినిమా నుంచి తెల్ల చీర కట్టుకున్నది అంటూ ఈ పాటని అడుగుతున్నారు. తెలంగాణ రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న అడుగుతున్నారు. తప్పకుండా అని మీ అందరి కోసం మీరు అడుగుతున్న పాటను అయితే ప్లే చేసేస్తున్న. అంతస్తులు సినిమా నుంచి ఆత్రేయ గారు సాహిత్యాన్ని అందించిన ఈ పాటను కేవీ మహాదేవన్ సంగీతాన్ని అందించారు. ఘంటసేల పి సుశీల పాడి వినిపించారు.

0: సో మరి జానపదుల గురించి మాట్లాడుకునేటప్పుడు మరి మన పల్లెల్లో పండగల సమయాల్లో కనిపించే అందమైన నృత్యం కోలాటం. మరి చేతుల్లో చిన్న కర్రలు, లయబద్ధమైన అడుగులు, ఒకరితో ఒకరు తాళం కలుపుతూ చేసే నృత్యం. కోలాటంలో వినోదంతో పాటు సామూహిక భావన కూడాను ఎక్కువగా ఉంటుంది. పిల్లలు, మహిళలు, పెద్దలు వయసుతో సంబంధం లేకుండా పాల్గొనే అవకాశం ఉండటంలో కోలాటం చాలా ప్రత్యేకం.
1: శ్రీమతి రమారమణ గోందా
0: విన్నారు కదా, ఆ కర్రల చప్పుడు అలా వింటే చాలు మనం కోలాటంలో మనం కూడా కలిసిపోతాం కదా ఇంకా. అండ్ మరి నెక్స్ట్ రిక్వెస్ట్ ఎవరు పంపించారు, నెక్స్ట్ పాట ఏదో వినబోతున్నామో తెలుసా? శోభన్ బాబు శారదా నటించిన జీవితం సినిమా నుంచి ఇక్కడే కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము అనే పాటను మాకోసం ప్లే చేయండి అంటూ మన్మథరావు చరిష్మా, మహిమ, ధర్మరాజు, లవరాజు, రామారావు, ఈశ్వరరావు, గంగరాజు, కేఆర్కే రావు, వీరేంద్ర రెల్లి వీధి జబర్తోట నుంచి అడుగుతున్నారు. సో తప్పకుండా అండి, ఇంతమంది అడుగుతున్నారు కదా, సో మీ అందరి గురించి కూడా ఈ పాటను ప్లే చేస్తున్నా. దీనికి ఈ పాటకి సాహిత్యాన్ని అందించింది సి నారాయణ రెడ్డి గారు. అండ్ అలాగే వి రామకృష్ణ, వి పి సుశీల పాడిన ఈ పాటను మీ అందరి కోసం ఎప్పుడైతే వినిపించేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.

0: సో మరి ఇలా జానపదుల గురించి చెప్పుకుంటూ వెళ్తే ఇందులో వీధి నాటకం కూడా వస్తుంది. ప్రజల మధ్యకే వెళ్లి సామాజిక సందేశాన్ని అందించే కళ వీధి నాటకం. ఆరోగ్యం, విద్య, పర్యావరణం, సామాజిక సమస్యలు వంటి అంశాలను సులభమైన భాషలో ప్రజలకు వివరించడంలో వీధి నాటకాలు ఎంతో ఉపయోగపడ్డాయి. వేదిక అవసరం లేదు, భారీ సెట్టింగ్లు అంతకంటే అవసరం లేదు, ప్రజలే ప్రేక్షకులు, ప్రజల మధ్య వేదిక. సో ఈ రకంగా వీధి నాటకాలు వేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ఎన్నో ఎన్నో సందర్భాలున్నాయన్నమాట. సో మన నెక్స్ట్ ఎవరు ఏ పాటని అడుగుతున్నారో కూడా అది కూడా చూసేద్దాం. పెళ్లి చూపులు సినిమా నుంచి నిన్నే నిన్నే తలుచుకొని అంటూ పాటను మాకోసం ప్లే చేయండి అంటూ సంతోష్ పారిపల్లి టీచర్స్ కాలనీ నుంచి అడుగుతున్నారు. తప్పకుండా అండి, పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు ఆత్రేయ సాహిత్యాన్ని అందించారు, కెవి మహాదేవన్ సంగీతం అందించారు. మరి మీకోసం ఈ పాటను ప్లే చేస్తున్నాను, ఇంటూ ఎంజాయ్ చేయండి.
1: నిన్నే నిన్నే తలచుకుని నిద్ర పొద్దులు మేలుకుని

మరి మన తెలుగు జానపదల్లో తెలంగాణ జానపదలు చాలా ప్రాముఖ్యమైన పాత్రను కూడా పోషించాయి. ఆ తెలంగాణ జానపద కథలో అత్యంత ప్రసిద్ధి చెందిన కళ ఏంటంటే ఒగ్గు కథ. మరి ఒగ్గు కళాకారులు పాట, కథనం, సంభాషణ, వాయిద్యాలతో కథను చెబుతూ ఉంటారు. మల్లన్న, వీరప్ప వంటి దేవతలకు సంబంధించిన కథలు, అలాగే వీరగాథలు మరి ఈ కళలో ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. కళాకారుడి గంభీరమైన స్వరం, అలాగే వాయిద్యాల లయ, కథ చెప్పే ప్రత్యేక శైలి, ఇవన్నీ కలిపి ఒగ్గు కథను చాలా ప్రత్యేకంగా నిలబడతాయి. అండ్ అలాగే బతుకమ్మ పాటలు కూడాను తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది బతుకమ్మ. అండ్ అలాగే రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి దాని చుట్టూ చేరి మహిళలు పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. బతుకమ్మ పాటల్లో ప్రకృతి కనిపిస్తుంది, పల్లె జీవితం కనిపిస్తుంది, స్త్రీల భావోద్వేగాలు కనిపిస్తాయి, తెలంగాణ భాషా మాధుర్యం కూడా వినిపిస్తుంది. మరి బతుకమ్మ కేవలం పండుగ కాదు, తెలంగాణ జానపద సంస్కృతికి ఓ అందమైన ప్రతిబింబం అని కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఇట్లానే ఇంకా చాలా జానపద కళల గురించి కొన్ని కొన్ని విషయాలు, చిన్న చిన్న విషయాలు అయితే మనం తెలుసుకుందాం. నెక్స్ట్ మంచి మనసులు మూవీ నుంచి మా కోసం ఒక పాటను ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత గౌడ్ అడుగుతున్నారు మంచి మనుషుల మూవీ నుంచి. ఓహో ఓహో పావురమా అంటూ ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు కేవీ మహాదేవన్ స్వరాలు సమకూర్చారు, ఎస్ జానకి పాడు వినిపించారు.

సో నెక్స్ట్ జానపదం చిందు యక్షగానం. సో మరి చిందు యక్షగానం అంటే ఏంటంటే, తెలంగాణ జానపద నాట్య రూపాల్లో చిందు యక్షగానం చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. పాట, నృత్యం, నటన, సంభాషణ అన్ని కలిపిన కళారూపం ఇది. పురాణాలు, ఇతిహాస కథలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రదర్శిస్తాయి. అలాగే కళాకారులు వేషధారణ, హావభావాలు, సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకునేటట్టు ఉంటాయి. అండ్ ఇక్కడ మరో జానపద కళారూపం డప్పు నృత్యం. మరి పల్లె సంస్కృతుల్లో డప్పులకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. డప్పు మోగితే పండగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారుతుంది. డప్పు నృత్యం శక్తి, ఉత్సాహం, సమూహ భావనను కూడా ప్రతీకగా చూస్తుంది. అండ్ జాతరలు, ఉత్సవాలు, వివిధ సామాజిక కార్యకలాపాల్లో డప్పు నృత్యం చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందన్నమాట. మరి జానపదులు మన జీవితంలో అలా మనతో పాటు కలిసి ప్రయాణం చేసే కథలు కదా. సో వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ అలాగే మన నెక్స్ట్ రిక్వెస్ట్ ఏంటో కూడా చూసేద్దాం. ప్రేమ తరంగాలు సినిమా నుంచి మనసు ఒక మందారం అంటూ రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి అడుగుతున్నారు. సో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను బాలసుబ్రహ్మణ్యం గారు పాడి వినిపించారు. మరి మీ అందరి కోసం కూడా వినిపించేస్తున్నా స్టేట్ ఛానల్.

సో మరి జానపద కళల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఇందులో బుట్ట బొమ్మలు, చాలా పెద్ద పెద్ద బొమ్మలు ధరించి చేసే నృత్యాన్ని కూడాను ఇందులో చెప్పుకోవచ్చు. అండ్ అలాగే పులి వేషం, పులిలా శరీరానికి రంగులు వేసుకుని లయబద్ధంగా అడుగులు వేసే కళ, మరి ఈ పులి వేషం కూడాను మన ఈ ఉత్తరాంధ్రలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎక్కడైనా పండుగలు జరుగుతున్నప్పుడు, ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, జాతరలు జరుగుతున్నప్పుడు మనకి కనిపిస్తూ ఉంటారు. మొత్తం శరీరానికి అంతా పులిలాగా మొత్తం పెయింట్ చేసుకొని ఆ డాన్స్ వేస్తూ ఉంటారు కదా. సో పాట మారచ్చు, వాయిద్యం మారచ్చు, ప్రదర్శించే వేదిక మారచ్చు, కానీ మన సంస్కృతిపై మనకున్న ప్రేమ మాత్రం మారకూడదు. బుర్రకథలో మనకు అది ఉంది, కోలాటంలో మన ఉత్సాహం ఉంది, తోలుబొమ్మలాటలో మన కళాత్మకత ఉంది, తప్పెటి గుల్లిలో మన పల్లె పరవశం ఉంది, ఒగ్గు కథలో మన చరిత్ర ఉంది. అందుకే జానపద కళలను కాపాడటం అంటే మన మూలాలను మనం కాపాడుకోవడమే. మరి ఈ ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మన జానపద కళాకారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మన సంస్కృతిని తెలుసుకుందాం, అలాగే మన కళలను గౌరవిద్దాం, మన వారసత్వాన్ని భావితరాలకు కూడా అందిద్దాం.

0: అంబావైనా నీవేనమ్మా దుర్గాంబా.
1: మరి ఇటువంటి ఎన్నో జానపదులు మనం వింటూ పరవశించిపోతూ ఉంటాం కదా, మరి ఇదండి ఈరోజు మధురమే సుధాగానంలో ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కొన్ని జానపదుల గురించి తెలుసుకున్నాం, కొన్ని చిన్న చిన్న బిట్స్ కూడా విన్నాం. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో 2 MHz రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కరటం, నాలుకించు ఆనందించు, అందరికి పంచు. సో మరైతే మరి కాసేపట్లో సరదాగా కాసేపు అంటూ మీ అందరితో మాట్లాడేసేందుకు రెడీగా నేనున్నాను. మరి సరదాగా కాసేపులో మీరు కూడా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి, మాతో పాటు మాట్లాడాలి.

అంటే మరి మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0891-272-7244, 0891-272-7288 నెంబర్స్కి కాల్ చేసి నేను ఇచ్చిన ఈరోజు టాపిక్పై మీరు మాట్లాడేసేయచ్చు. అంతకంటే ముందైతే మీ అందరి కోసం మోహనా భోగరాజు శాండిల్యా పీసుపాటి పాడిన బింబిసారా మూవీ నుంచి నీతో ఉంటే అంటూ ఈ పాటను అయితే మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకోసం ఏ టాపిక్ ఈరోజు ఇవ్వబోతున్నానో ఆలోచిస్తూ ఉండండి పాట వింటూ.

0: సో సరదాగా కాసేపులో ఉన్నాం కదా మనం, సరదాగా కాసేపు మీరు కూడా మాతో సరదాగా కాసేపులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాత్రం మాకు కాల్ చేయాల్సిన నంబర్ 08912727274272728. సో ఇంతకీ టాపిక్ ఏం చెప్పలేదండి అనుకుంటున్నారా? చెప్పేస్తే అస్సలు లేట్ చేయకున్నాను. టాపిక్ ఏంటంటే, మనం ఫ్రెండ్స్తో చాలాసార్లు ఏదైనా ఒక పని చేద్దామని స్టార్ట్ అయిపోతాం, చాలా సీరియస్గా కంపల్సరీ పని చేసేద్దాం అందరం అనుకుంటాం, చాలా బాగా చేసేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేస్తాం అని. ఇంకా అట్లా లాస్ట్లో ఇంకా ఫైనల్కి వెళ్ళేసరికి చాలా కామెడీ అయిపోతాం అనమాట, ఇంకా ఆ పన్నే మొత్తం కామెడీ చేసేస్తూ ఉంటాం కదా. సో మరి అట్లాంటి బ్యాచెస్ ఉంటాయి మనకి ఫ్రెండ్స్. మరి సో మరి మీకు ఎప్పుడైనా అటువంటి సందర్భం ఎదురైందా? మీరు ఎప్పుడైనా ఇలా ఏదైనా సీరియస్గా మంచి పని ఇది చేసేద్దాం అనుకుని ఇంకా ఫుల్ కామెడీ కామెడీ అయిపోవటం ఇట్లాంటిది ఏమైనా జరిగితే మీరు మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు కాల్ చేసేసేయండి మా నెంబర్స్కి. మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తున్నా, 08912727274272728. అసలు ఇందాక నుంచి చూస్తున్నా అండి, 4 అవ్వగానే అసలు టాపిక్ చెప్పలేదు, ఏం చెప్పలేదు, కానీ కాల్స్ అయితే ఇంకా బ్లింక్ అవుతూనే ఉన్నాయన్నమాట. టాపిక్ విని అర్థం చేసుకొని అప్పుడు ఫోన్ చేయండి, భలే ఉంటుంది కదా. సో చూద్దాం మరి మన ఫస్ట్ కాలర్ ఏం చెప్తారో, అసలు విని చెప్తున్నారా, ఫోన్ చేశారా లేదో కూడా విన్నాం. హలో
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను బాగున్నారా?
0: బాగున్నానండి. మీ పేరు?
1: ఎం రమణ. ఎల్మేశ్వరే కడుతుంది.
0: ఓకే, విన్నారా మరి టాపిక్? విన్నారా?
1: విన్నామండి.
0: చెప్పండి మరి మీకు అటువంటి సిచ్యువేషన్ ఏమైనా?
1: ఇప్పుడు ఒక చుట్టూ ఏమైందంటే, ఎంతో పని ఉండిపోయింది, తెల్లారిపోయి చేసేద్దాము అని చెప్పేసి అనుకున్నాం. తెల్లంటారు చేద్దానా అనుకుంటే అప్పుడు ఇవన్నీ ఒళ్ళు పథకం వచ్చేసి మళ్ళీ రేపు చేయొచ్చులే ఇవాళ చేయడం ఎందుకని అనిపించింది.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. సో మనం టాపిక్ ఒకసారి మళ్ళీ చెప్తాను. మనం చాలా సీరియస్గా చాలా పని చేసేయాలి, ఒక ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఒకటి స్టార్ట్ చేసేటప్పుడు ఆ సీరియస్నెస్ ఉంటుంది, అండ్ ఇంక అట్లా ఫినిష్ అయ్యేసరికి మొత్తం కామెడీ చేసేస్తారు కదా. సో అటువంటి సందర్భాల గురించి ఏమైనా చెప్పాలనుకుంటే మాకు కాల్ చేసేసేయండి. హలో హలో
2: హలో గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: శ్రీకాకుళం జిల్లా ఆమదాల వర్తించే సుమారు మురళి మేడం.
0: ఓకే, చెప్పండి మురళి గారు, విన్నారు కదా?
2: మా వీధిలో విన్నాను. నేను మా వీధిలో వినాయక చవితి దసరా ఉత్సవాలు చేస్తాను, కమిటీ వేసుకోండి ఇప్పుడు కూడా.
0: ఓకే,
2: వినాయక చవితి మండపం వేసేసరికి ఒక 10 మంది చేరుతాం చేశారు అని, ఒక గంట 2 గంటలు వేసేది ఒక్కొక్కరు అవుట్ అయిపోతుంది.
0: ఇప్పుడు
2: మా దగ్గర ఉన్న పిల్లల చేత హెల్ప్ చేసుకుని చేస్తారు, ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది మార్నింగ్ వారికి,
0: ఎవ్రీ ఇయర్ అనమాట, రిపీట్ అవుతుంది. ఓకే, చాలా ఉత్సాహంగా ముందున్న వాళ్ళంతా లాస్ట్ లో ఇంకా కనిపించరు అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇట్లాగే అనమాట, టీమ్ అని టీమప్ అయిపోయి స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, ఆ తర్వాత వెళ్ళేసరికి ఇంకా అదే కామెడీ అయిపోతుంటుంది. మరి నెక్స్ట్ మనం ఇంకో కొంతమంది కాల్స్ తీసుకునే ముందు, జల్సా మూవీ నుంచి గాల్లో తేలినట్టుంది అంటూ ఈ పాటనైతే మీకోసం ప్లే చేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి. టిప్పు అండ్ గోపిక పూర్ణిమ వాయిస్ లో.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బల నడువులో తామర
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది.

0: పిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402324701 నంబర్లకు కాల్ చేయండి.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: సో మరి వింటూ ఉన్నారు కదా, సరదాగా కాసేపు. మరి సరదాగా కాసేపులో మీరు కూడా మాతో పాటు మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే నేను అడిగిన టాపిక్పై మాట్లాడేసేయాలి. సో మరి ఒక్కసారి రిపీట్ చేస్తున్న టాపిక్ ఏంటంటే, మనం ఫ్రెండ్స్ అందరితో కలిసి ఏదైనా ఒక పని చేద్దామని లేదా ఏదో ప్రాజెక్ట్ చేద్దామని ఫుల్ ఎనర్జీగా స్టార్ట్ చేస్తాము. ఎంత అంటే చాలా సక్సెస్ చేసేద్దాము, లేకపోతే ఇది పర్ఫెక్ట్గా చేద్దాము అంటూ స్టార్ట్ చేస్తాం. సో అది ఇంకా ఫైనల్కి వెళ్ళే కొద్దీ అది మనకి ఫుల్ కామెడీ అయిపోతుంది కదా. సో అటువంటి సందర్భాలు ఏమైనా మీకుంటే మీరు మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే మాకు కాల్ చేసేసేయండి. మా ఫోన్ నంబర్స్ 0891-272724, 0891-272728. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను శ్రీకాకుళం అండి, రుక్మిణి.
0: రుక్మిణి, ఓకే, చెప్పండి రుక్మిణి గారు. మరి విన్నారా
1: టాపిక్? వెళ్ళదండి, చెప్పండి ఒకసారి.
0: అదే కదా ప్రాబ్లం, ఆల్రెడీ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మీరు టాపిక్ వెళ్ళలేదంటే మళ్ళీ ఒకసారి వింటూ ఉండండి, ఓకే. హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, సో విన్నారా?
2: మేడం
0: చెప్పండి. మరి
2: మేడం, నాటకం రెడీ అయ్యాం మేడం, ఒకసారి స్టేజ్ కూడా కట్టించుకున్నాం.
0: ఓకే,
2: లాస్ట్ టైం లో మాలో కొంతమంది యాక్టర్స్ డాకా ఇచ్చారు మేడం, ఆగిపోయింది మేడం అప్పుడు.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. హలో,
3: విజయలక్ష్మి అమ్మగారు నమస్కారం అండి. అమ్మా.
0: నమస్తే అండి.
3: ఎలా ఉన్నారమ్మా?
0: చాలా బాగున్నాను. మీ పేరు ఎక్కడి నుంచి?
3: మంగళపాలెం నుండి కొండ సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా.
0: ఓకే, మరి వింటూ ఉన్నారా?
3: వింటున్నానమ్మా.
0: మరి చెప్పండి.
3: అమ్మా, మరి సంక్రాంతి పండుగకి భోగి మంట వేస్తుంటాం కదా మనం, మా వీధిలో ఒక 6 మంది కుర్రోళ్ళు ఉదయం అనుకునేవారు అమ్మా, మధ్యాహ్నం నుంచి దొంగలు అవి పోజేయాలి, చెట్లు కొట్టాలని చెప్పేసి అనుకునేవారు అమ్మా. ఒకరు వస్తే ఇంకొకరు వచ్చేవారు కాదమ్మా, మొత్తం వచ్చేటప్పటికి మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్కరు తప్పుకుపోయేవారు అమ్మా. టీ తాగి వస్తానని ఒకరు, మంచినీళ్ళు తాగి వస్తానని వెళ్ళిపోయేవారు అమ్మా.
0: ఓకే, కానీ లాస్ట్ లో భోగి మంటకి దొంగలు అయితే రెడీగా ఉండేవి.
3: 4 రోజుల ముందు మాత్రం ఫుల్ గా వర్క్ చేసి పోగు చేసేవాళ్ళు అమ్మా, మంట శుభ్రంగా వేసేవారు అమ్మా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. హలో.
4: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: మేము ఏకా శ్రీనివాసరావు, రామలక్ష్మి, జంగారెడ్డి నుంచి.
0: ఓకే చెప్పండి శ్రీనివాస్.
4: మేడం, మీరు చెప్పిన దానికి దగ్గరగానే ఉంటది, మా పక్కన కొంచెం ఒక 2 ఇళ్ళ అవతల ఒక 3 అందములు ఉన్నారు మేడం. ఆ తల్లి నుంచి 3 విడిపోయారు పెళ్లిళ్ళు అయిపోయాక. వాళ్ళకి కుదరక ఏం చేశారంటే వాళ్ళకున్న పశువుల్ని 3 వేసి 3 వేసి కింద పనిచేసుకుని తల్లికి 2 ఉంచారండి. అయితే రోజు 3 అందములు వచ్చి, అమ్మ ఈ వయసులో నువ్వు కష్టపడలేవు, మేము తోలికెళ్తాం, గేదెలు మేము మేపుతాం, పాలు నువ్వు తీసుకుంది కానీ చెప్తారండి.
0: ఓకే,
4: ఉదయం లేవగానే ఎవరు పశువులు వాళ్ళు తోలికెళ్ళిపోతారండి, ఈ పెద్దవాడు మాత్రం ఆవిడ గేదెలను ఆవిడే తోలికెళ్తుంది. అది చూసి మాకు చాలా నవ్వు బాధ రెండూ వస్తాయండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. సో మనం టాపిక్ ని విని అర్థం చేసుకొని సందర్భాన్ని బట్టి మాట్లాడటానికి కాల్ చేసేసేయండి. సో మన నెక్స్ట్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది పాట. రంగస్థలం సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసి పాడిన ఎంత చక్కగా ఉన్నావే అంటూ ఈ పాట.

0: సో మనం ఉన్నాం సరదాగా కాసేపులో. సరదాగా కాసేపులో మళ్ళొక్కసారి టాపిక్ రిపీట్ చేస్తాను. మనం ఫ్రెండ్స్తో, ఓకే, ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా పని చేసేటప్పుడు చాలా సీరియస్గా స్టార్ట్ చేసి ఆ తర్వాత దాన్ని కామెడీ వేలో తీసుకెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ అంటే మరి ఇంకా అలాగే ఉంటుంది కదా, ఎంత వర్క్ అయినా సరే మధ్యలో కామెడీ టచ్ కొంత అయితే అవసరం ఉంటుంది. సో ఇదండి టాపిక్. మరి మన ఫ్రెండ్స్తో కలిసి మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని మధ్యలో అక్కడ నుంచి కామెడీ అయిపోతే ఎట్లుంటుంది అనేది నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో విన్నాం. హలో
1: కాలర్ ఏం చెప్తారనండి.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు?
1: నా పేరు అగ్రహారత్ కాదు అండి, బ్లైండ్ అండి, చిన్నంబారవిదండి.
0: ఓకే,
1: విన్నానండి టాపిక్ విన్నానండి.
0: చెప్పండి.
1: మీరు ఉయ్యాల విజ్జు గారు అని కూడా నాకు తెలుసండి.

0: టాపిక్ చెప్తారా?
1: చెప్తానండి. మేమైతే ఫ్రెండ్స్ అందరూ కూడా, మా చదువుకునే ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక లేని వాళ్ళకి కొంతమంది భోజనాలు పెట్టుకుంటే బాగుంటది అని అనుకున్నామండి. అయితే అది అవ్వలేదు, కానీ మేము అనుకోవడం మాత్రం అనుకునేవాళ్ళం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. సో టాపిక్ అయితే ఇది కాదు. నెక్స్ట్ కాలర్, హలో. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి, విన్నారా?
2: విన్నానండి. ఫంక్షన్ కి రెండు రోజుల ముందే ప్లాన్ చేస్తున్నాం అండి. ఇక్కడ ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి తినెళ్ళాల, ఇక్కడ ఆరుగురు ఫ్రెండ్స్ ఉన్నాం. రెండు తీరా నైట్ ఫంక్షన్, అక్కడ తీరా చూస్తే రెండు రోజుల తర్వాత బయలుదేరదాం, మధ్యాహ్నం బయలుదేరదామని అంత ప్లాన్ చేసుకున్నాం. తీరా అంత కాంట్రాక్ట్ అవబోతాళ్ళకి ఇక్కడ తుఫాన్ లాంటి గాలివాన బయలుదేరింది. ఒకరికొకటి సంబంధం లేని అంత కాంటాక్ట్, అంత డిస్కనెక్ట్ అయిపోయినాయి అంత నెట్వర్క్ అంతా ఇక్కడ.
0: హలో.
1: హలో అండి.
0: హలో.
1: అర్థమైంది అర్థమైంది, టాపిక్ అర్థమైందండి.
0: మళ్ళీ కాలా? ఓకే,
1: అయితే అర్థమైంది. మేము ఫంక్షన్ కి అనుకున్నాము, ఫంక్షన్ కి కావటం అందరూ కలిసామండి. చదివింపుల విషయంలోనే కొంచెం తేడా వచ్చింది. వాళ్ళందరూ కలిపి ఒక గిఫ్ట్ చదివిస్తే మరి నేను వేరేగా మా ఫ్రెండ్ కి డబ్బులు చదివించేసాను.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనమైతే చందమామ సినిమా నుంచి బుగ్గే బంగారమా అంటూ పాటనైతే మీ అందరి కోసం వినిపించేస్తున్నా, కానీ ఒక చిన్న విరామం తర్వాత.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మనమున్నాం సరదాగా కాసేపులో. మరి సరదాగా కాసేపులో మీరు కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కాల్ చేసేసేయచ్చు. మా కాల్ చేయాల్సిన నంబర్ 0891-272-7274-272-7288. సో టాపిక్ కి కనెక్ట్ అయ్యే వాళ్ళు కాల్ చేసి మాట్లాడితే ఇంకా ప్రోగ్రామ్ బాగుంటుంది కదా. మరి టాపిక్ ఏంటంటే మనం మన ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా ప్లాన్ చేసుకొని ఏదైనా బిగ్ ఏదైనా చేద్దాం, ఏదైనా ప్రాజెక్ట్ చేద్దాం, ఏదైనా ఒక వర్క్ చేద్దాం అనుకునేటప్పుడు చేస్తూ చాలా కామెడీ అవుతుంది కదా. సో అటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. హలో
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సో చాలా డిస్టర్బెన్స్ ఉంది, ఎవరు చేశారో తెలియదు, కానీ అటునుంచి సేమ్ మళ్ళీ నా వయసే నాకు వస్తుంది. హలో
2: హలో, మేడం గారు
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు రాజవండి, బాబుల్పురం అండి.
0: ఓకే చెప్పండి, వింటున్నారా?
2: ఏంటండి
0: వింటున్నారా?
2: విన్నానండి. ఇదివరకు స్కూల్లో ఇదివరకు తాటాకుతో ఉండేవి కదండి, తాటాకు స్కూల్ కదండి.
0: అవును,
2: వర్షం పడితే కొంచెం ఇబ్బంది పడతా ఉండేదండి. అయితే మాస్టర్తో మేము అన్నాం, మేము 14 మంది అండి బ్యాచ్, అందులో 10 మంది బాయ్స్ 4 కావాల్సింది. సండే వచ్చిందండి, సండే వస్తే మీరు ఆకు మొత్తం ఓడదీసేసామండి శనివారం ఈవినింగ్. సండే 10 మంది వచ్చేసి మేము అందించేస్తాం, కుట్టివాడిని తీసుకురండి మాస్టర్ అని చెప్పేసి వెళ్ళిపోయామండి. సండే పొద్దున్నే ఒకళ్ళు ఏమో మా అమ్మా నాన్నలు వెళ్ళొద్దు అంటున్నారు, ఒకళ్ళు ఏమో జ్వరం వచ్చిందని, ఒకళ్ళు ఊరు వెళ్తున్నారు, మొత్తం 10 మంది మానేసామండి.
0: అయ్యో, అంటే ఉన్న తాటాకులు కూడా లేకుండా పీకేశారనమాట.
2: మండే కూడా సెలవు ఇచ్చి వర్కర్స్ చేపించుకున్నారండి.
0: అయ్యో, ఇంకెప్పుడు వీళ్ళు మాట నమ్మకూడదు అనుకుని ఉంటారు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: రమణాశీస్ అమ్మ.
0: ఓకే చెప్పండి రమణ గారు.
3: అయితే మాది వినాశీస్ అమ్మ కాబట్టి

0: మంది ఆడపిల్లలు అనమాట, పాపం వాళ్ళు కుదరక అబద్ధాలు ఆడి నా నా తన అన్ని పనులు చేపించేస్తూ ఉండరు. ఏంటో అట్లా వస్తాను చెప్తే పాపం వాళ్ళు ఏదో రీజన్ చెప్తూ ఉండరు. ఇంకా నాకే కొద్దిగా బాధ అనిపిస్తుంది, ఏదైతే ఆగదు కదా ప్రోగ్రం అనేది అని చెప్పి ఆ టైంకి వచ్చేస్తాం క్లియర్, ఆ టైంకి వచ్చేస్తాం బాబాయ్, ఆ టైంకి వచ్చేస్తాం అని చెప్పండి మీరు అట్లా
1: సో మరి ఇలాగే మనం ఇంకొంతమంది లిజనర్స్తో మాట్లాడదాం. ఎందుకంటే ముందైతే మీకోసం ఒకరికొకరు మూవీ నుంచి నాదరు తిన్నా అంటూ ఈ పాటనైతే ప్లే చేస్తున్నాం, వింటూ ఎంజాయ్ చేయండి.

0: మరి చూద్దాం, సరదాగా కాసేపులో నెక్స్ట్ కాలర్ సరదాగా ఏం చెప్తారో విన్నాం వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ల తాలూకా విషయాలు. హలో హలో,
1: మా అభిమాన అజయ్ విజయలక్ష్మి గారు బాగున్నారనే?
0: బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: పాపలపూడి సత్యరెడ్డి అండి.
0: ఓకే చెప్పండి, మరి వింటూ ఉన్నారా?
1: విన్నానండి.
0: మరి మీ ఫ్రెండ్స్తో మీరు చేసిన ఏదైనా వర్క్ కోసం స్టార్ట్ చేసి తర్వాత కామెడీ అయిపోయిన విషయాలు ఏమైనా ఉన్నాయా?
1: మొత్తం అనుకున్న పని అయిపోయింది అనమాట. సాయంత్రం కలిసేయండి, ఏమన్నా పని అనుకున్నాం అనుకోండి, ఒక గంట ముందు అయిపోయింది మాకండి.
0: ఓకేనండి, సూపర్ అండి మీరు. హలో, సో మరి ఇలాగే మీరు కూడా మీకు కనెక్ట్ అయ్యి ఉంటే, మీకు కూడా ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి, ఫన్నీ థింగ్స్ ఉన్నాయి చెప్పాలి అనుకుంటే మాకు కాల్ చేసేసేయండి. హలో హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మొదలుతూరు అండి.
0: ఓకే చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. మరి
2: మేడం, మేము మొన్న మా ఫ్రెండ్స్ చిన్ననాటి స్నేహితులు అందరూ గెట్ టుగెదర్ అని పార్టీ అరేంజ్ చేసుకుందాం అనుకున్నాం మేడం.
0: ఓకే,
2: మొత్తం అందరూ ప్రిపేర్ అయ్యాము, కానీ లాస్ట్ మినిట్ లో మళ్ళీ అందరూ ఒక్కొక్కళ్ళు మెసేజ్ పెట్టి క్యాన్సిల్ చేస్తారు.
0: ఓకే, మొత్తానికి చాలా గట్టిగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నారనమాట.
2: అవును మేడం, మంచి అన్ని అయిపోయింది అనుకున్నాం, కానీ క్యాన్సిల్ అయిపోయింది.
0: ఓకే అండి, పర్లేదు, ఇంకో రోజు స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హలో హలో
3: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: గుడ్ ఈవినింగ్ అండి, జయన్ మాట్లాడుతున్నాను.
0: గుడ్ ఈవినింగ్ చెప్పండి.
3: అదే ఏదైనా పని మొత్తం ప్రారంభిస్తే సీరియస్ గానే కంప్లీట్ చేస్తాం, లేకపోతే అసలు ప్రారంభించాం అన్నమాట.
0: ఓకే థ్యాంక్ యూ అండి.
3: ఓకే బాయ్.
0: ఓకే అండి, మరి చూసారు కదా, వింటూ ఉన్నారు కదా, అందరూ డిఫరెంట్ ఫ్రెండ్ ఒపీనియన్స్ చెప్తున్నారు. కొంతమంది టాపిక్ కనెక్టెడ్గా, కొంతమంది కనెక్షన్ లేకుండానూ మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ ఇంకొకటి, ఈరోజు సాయంత్రం 5:30 ప్రసారమయ్యే మా పదం మీ భావంలో మరి ఇస్తున్న పదం తెలుసు కదా, కోకిలమ్మ. సో కోకిలమ్మ పదంతో మీరు కూడా కవితలు రాసి మాకు పంపించేసేయండి. మా నెంబర్ 6304767436. సో నెక్స్ట్ మీ అందరి కోసం పరుగు మూవీ నుంచి నమ్మవేమో అంటూ పాట వచ్చేస్తుంది, కానీ దానికంటే ముందు ఒక చిన్న విరామం.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మనమున్నాం సరదాగా కాసేపులో. సరదాగా కాసేపు అలా ఈరోజు మాతో మాట్లాడాలి అనుకుంటే, మాకు కాల్ చేసేసేయాలి అనుకుంటే, మేము ఇచ్చిన టాపిక్పై మాట్లాడాలి అనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్స్ 0891 272 7 2 7 2 4 అలాగే 272 7 2 8. సో ఈరోజు ఇచ్చిన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్తో కలిసి చాలా వర్క్స్ ఏదైనా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తాం. సో కొంత సమయం దాటాక అది మనం అనుకున్న వర్కౌట్ అవుతుంది, ఇంకా అది మనం చేసే పని మొత్తం కామెడీ అయిపోతుంది కదా. సో అటువంటి సిచ్యువేషన్స్ మీకు ఏమైనా ఉంటే మీరు మాకు కాల్ చేసి మాట్లాడేసేయచ్చు. హలో.
1: హలో, హాయ్, హౌ ఆర్ యు?
0: చాలా బాగున్నాను. మీరు ఎవరు, ఎక్కడ నుంచి?
1: మేము వైజాగ్ నుంచి, నేను నా ఫ్రెండ్ ఇప్పుడు కలిసి మేము

0: టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాము. మేము చాలా డేస్ తర్వాత కలిసాము. వీఆర్ గీతం పాస్ అవుట్ ఇన్ 2021 అనమాట.
1: మీ పేరు చెప్పలా?
0: నా పేరు సీక్రెట్, ఇదే నా పేరు, చెప్పాలనుకోవట్లేదు. తిను నా ఫ్రెండ్ ఒక పాస్ట్ ఇన్సిడెంట్ చెప్తుంది మా ఇద్దరు గురించి. గీతంలో డ్రెస్సింగ్ గురించి మేము మాట్లాడబోతున్నాం. మేము ఈ రోజు మళ్ళీ మా పాత గీతంకి వెళ్ళే బట్టలు తీసుకుని ట్రెడిషనల్ క్లోత్ వేసుకుని మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తున్నాము. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు? ఏది పడితే అది వేసుకుంటున్నారు. అప్పట్లో మేము మాకు ఎన్ని రూడ్డ మొక్కలు
1: వేసుకుంటున్నాము.
0: వేరింగ్ ట్రెడిషనల్ క్లోత్ బ్యాక్ దెన్ సో ఫనీగా వీ పిక్డ్ ఇట్ అవుట్ అండ్ వీఆర్ గోయింగ్. వర్షం పడుతుంది, ఇదే ఫన్ అండి రోజు, ఇలా ఏదో ఒకటి ఫన్ ఫన్ థింగ్.
1: ఓకే అండి, కానీ ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడారు బట్ ఇద్దరు పేరు చెప్పలేదు. మా ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి వాళ్ళకి మీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం లేదంటారా మా శ్రోతలకి?
0: ఓకే, నా పేరు చిక్కి, నా ఫ్రెండ్ పేరు సుషాత్, ఇది మా నిక్ నేమ్.
1: ఓకే,
0: ఎవరైనా వింటుంటే వాళ్ళకి తెలుసు.
1: ఓకే అండి, సో చాలా మంది వింటూ ఉంటారు, నెక్స్ట్ మీకు కాల్స్ వస్తాయి చూడండి మీరేనా మాట్లాడారు అని. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇలా మనం ఫ్రెండ్స్ తో పాటు బయటకు వెళ్తుంటే ఆ క్రేజ్ వేరే ఉంటుంది కదా. అందులో లైట్ గా వర్షం పడుతుంది, ట్రెడిషనల్ వేర్ వేసుకొని వెళ్తున్నాము అంటే ఇంకొంచెం హైప్ ఉంటుంది అన్నమాట. సో మరి మీరు వింటూ ఉన్నారు కదా, నెక్స్ట్ అయితే మీ అందరి కోసం బొమ్మరిల్లు సినిమా నుంచి పాటను అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా బట్ ఒక్క కాల్ తీసుకున్నాక. హలో
2: హలో
1: హలో
2: హాయ్
1: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్,
2: నా పేరు కృష్ణ అండి, అక్కే బాల నుంచి మాట్లాడుతున్నాను.
1: ఓకే కృష్ణ, చెప్పండి.
2: టాపిక్ చెప్తాను. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్లానింగ్ చేసుకుంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం గ్యాదర్ అయ్యి ఓకే చేసుకుంటాము, కానీ రాబోయేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే కి అది ఇంప్లిమెంట్ అవ్వదు.
1: అదే కదా మరి ఫ్రెండ్స్ గ్యాంగ్ అంటే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరి బొమ్మరిల్లు మూవీ నుంచి అప్పుడో ఇప్పుడో అంటూ సిద్ధార్థ్ పాణిని పాటను మీ అందరి కోసం వినిపించేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.

0: సరదాగా కాసేపులో మరి చాలా తక్కువ టైం ఉంది, నెక్స్ట్ ఒక కాల్ అయితే తీసుకుందాం. హలో
1: హలో,
0: హలో,
1: హాయ్,
0: హాయ్ అండి, ఎవరు
1: బాగున్నారండి?
0: మాట్లాడుతున్నారు?
1: నా పేరు దేవి,
0: దేవి ఎక్కడి నుంచి?
1: వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే చెప్పండి దేవి, వింటూ ఉన్నారా?
1: మాకు మురారి సినిమాల నుంచి పెళ్లి సాంగ్ ఇవ్వరా?
0: ఓకే, అసలు ఇప్పుడు టాపిక్ అది కాదు కదా. థ్యాంక్
1: థ్యాంక్
0: యూ సో
1: యూ.
0: మచ్ ఫర్ కాలింగ్ అండి. సో అదనమాట, వింటూ కాల్ చేస్తేనే అసలు అసలు ఏం జరుగుతుంది, ఈ ప్రోగ్రామ్ ఏం నడుస్తుంది అనేది తెలుస్తుంది. మీరైతే ఇట్లాగే వింటూ ఉండండి, నెక్స్ట్ ప్రోగ్రామ్లోకి వెళ్ళిపోదాం. స్టే ట్యూన్డ్.

0: సో సమయం 5 గంటలు అయిందంటే చాలు, మనం వచ్చేసాం యూ అనే కార్యక్రమంలోకి అని అర్థమైపోతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, నాలకించు ఆనందించు, అందరికీ పంచు యూ అనే కార్యక్రమం. యువత కోసం ప్రత్యేకంగా చెప్పుకునే ఒక స్పెషల్ ప్రోగ్రామ్. సో ఈరోజు అయితే ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా ఉండింది, అదేంటో నేను చెప్పేస్తాను. అందుకంటే ముందు మీ అందరి కోసం అయితే ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారినా అంటూ పాటనైతే ప్లే చేసేసిన ఉన్నది ఒకటే జిందగీ మూవీ నుంచి దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ లో.
1: ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: సో చెప్పాను కదా, యువానిలో ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఉందని. జాతీయ స్థాయిలో చిన్న వయసులోనే తన ప్రతిభను చాటుతూ ఆంధ్రప్రదేశ్ స్థాయిలోనూ నేషనల్ స్థాయిలోనూ ఎన్నో పతకాలు సాధించి యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కాళహస్తి మహేంద్ర మనతో ఉన్నారు ఈరోజు. సో తనతో మనం మాట్లాడి బ్యాడ్మింటన్ గురించి, తన ఆట గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. మరి మహేంద్ర గారికి మన కార్యక్రమంలోకి స్వాగతం చెప్పేదామా? హలో హలో మహేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో మీ కోసం అలాగే మీ బ్యాడ్మింటన్ కెరియర్ కోసం అసలు ఎలా ఈ ప్రయాణం స్టార్ట్ అయిందో మా శ్రోతలతో చెప్తారా?
1: నా బ్యాడ్మింటన్ ప్రయాణం నా 8 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశానండి. మొదట్లో జస్ట్ సరదాగా ఆడటం ప్రారంభించాను, కానీ మెల్లగా బ్యాడ్మింటన్ మీద నాకు చాలా ఆసక్తి ఇష్టం పెరిగాయి. అప్పటి నుండి రోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో టోర్నమెంట్స్ లో పాల్గొంటూ వస్తున్నాను. ఈ ప్రయాణంలో గెలుపుతో పాటు ఓటములు కూడా ఎదుర్కొన్నాను.
0: ఓకే, వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో మరి 2018లో ఢిల్లీలో జరిగిన అండర్-11 పిఎన్బి మెట్లైఫ్ నేషనల్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచారు కదా. సో మరి ఆ విజయం మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ అయితే విన్నింగ్ తో స్టార్ట్ చేయాలి కదా.
1: 2018 లో ఢిల్లీలో జరిగిన పిఎన్బి నేషనల్ లో నేను గెలవడం నాకు చాలా గొప్పగా అనుభూతి అనిపించింది. అప్పుడు నేను చిన్న వయసులో ఉన్నాను కాబట్టి ఆ గెలుపు నాలో చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నేషనల్ లెవెల్ లో గెలవడం వల్ల ఇంకా నాకు బాగా కష్టపడి ముందుకు వెళ్ళాలని కోరిక కలిగింది. ఆ రోజు నాకు ఇప్పటికీ పేరు భయపడింది.
0: ఓకే, సో మరి అంటే చిన్న వయసులోనే మరి జాతీయ స్థాయిలో విజయం సాధించడం అంటే అది నార్మల్ విషయం ఏం కాదు. మీరు అన్నట్టు చాలా ప్రాక్టీస్ కావాలి, చాలా సపోర్ట్ కూడా కావాలి. అండ్ అలాగే మీ పేరెంట్స్ నుంచి, మీ కోచ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండింది, మీకు ఎలా ప్రోత్సహించారు?
1: నా ఈ జర్నీలో పేరెంట్స్ మరియు కోచెస్ పాత్ర చాలా గొప్పది. నేను ప్రాక్టీస్ కి వెళ్ళడం దగ్గర నుంచి టోర్నమెంట్స్ కి వెళ్ళడం వరకు ప్రతి విషయంలో వాళ్ళు నాకు ఎంతో సహాయం చేశారు. గెలిచినప్పుడు సంప్రదించారు, ఓడిపోయినప్పుడు ధైర్యం చెప్పారు. నా కోచ్ కూడా గెలిచడం తో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు మ్యాచ్ ని ఎలా ఆడాలో నేర్పించారు. వాళ్ళ సహాయం లేకుండా ఈ స్థాయికి రావడం చాలా కష్టం. నా కోచ్ వెంకటేష్ సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
0: ఓకే, అంటే యాక్చువల్ గా మోస్ట్లీ పేరెంట్స్ ముందు చదువుల మీద దృష్టి పెట్టండి, చదువులు చదువులు అంటారు కదా. మరి మీ పేరెంట్స్ నుంచి మీరు అంటే చదువులు అంటే గేమ్స్ వైపు ఎక్కువ టైం తీసుకుంటున్నావు, కొంచెం చదువుకోవడానికి టైం వాడుకోవాలి కదా అని అలా ఏమైనా చెప్పారా మరి ఎప్పుడైనా? లేదంటే
1: అసలు అందరికైతే అలానే ఉంటారు అన్నమాట. కానీ నాకేంటంటే ఇక్కడ మా డాడీకి బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఏంటంటే నాకు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మా డాడీ చిన్నప్పుడు నా చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ కి వెళ్తూ ఆడుతూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి పెద్ద సపోర్ట్ లేకుండే, కానీ నాకు ఇట్లా అలా అవ్వకూడదు అని చెప్పి మా డాడీ నాకు చేయాల్సిన సపోర్ట్ మొత్తం, నీకు ఎంత ఎంతైనా ఆడు పర్లేదు నేను మొత్తం చూసుకుంటా అని చెప్పి సపోర్ట్ చేస్తూ వచ్చారు నా చిన్నప్పటి నుంచి.
0: ఓకే, సో ఫుల్ సపోర్ట్ అనమాట. గేమ్స్ లో ఎంత టైం అయినా పర్లేదు ప్రాక్టీస్ ఆడు అని చెప్పి. అండ్ మీ ఫాదర్ కూడా బ్యాడ్మింటన్ బాగా ఇష్టం కాబట్టి ప్రాక్టీస్ ఇద్దరు
1: చేసేవాళ్ళ?
0: ఓకే, సో ఇంటి నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యేది అనమాట మీకు. ఓకే, సో మరి 2020 నుంచి 2025 వరకు 6 సార్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడలిస్ట్ గా నిలిచారన్నారు. సో మరి ఈ ప్రయాణంలో

0: మరి మీకు గుర్తుండిపోయిన విజయం ఏది?
1: నాకు వచ్చిన ప్రతి మెడల్ చాలా ప్రత్యేకమే, ఎందుకంటే ప్రతి మెడల్ వెనుకున్న చాలా కష్టపడి ప్రాక్టీస్
0: శ్రమ.
1: చేసిన రోజులు ఉన్నాయి. అయితే నా ప్రయాణంలో మొదట్లో వచ్చిన కొన్ని విజయాలు నాకు చాలా గుర్తుండిపోయాయి. అవి నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. కానీ ఒక విజయం కన్నా ఈ ప్రయాణంలో నేను పొందిన అనుభవాలే చాలా ఎక్కువ ముఖ్యమైనవి.
0: ఓకే, సో అంటే ఇప్పుడు మరి రీసెంట్గా గేమ్స్ అవుతున్నాయి కదా, బ్యాడ్మింటన్ గేమ్స్ అవుతున్నాయి, బీడబ్ల్యూఎఫ్ టోర్నమెంట్స్, సో మీరు ఫాలో అవుతున్నారా? మరి మీకు ఈ పోటీలో బాగా నచ్చిన ప్లేయర్ కానీ మ్యాచ్ కానీ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు.
1: నాకు నచ్చిన ప్లేయర్స్ లో ఒకళ్ళు లక్ష్య సేన్ అనే ఆయన. ఆయన గేమ్ లో స్పీడ్, అటాకింగ్ స్టైల్ మరియు కోర్ట్ లో కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చుతాయి.
0: ఓకే,
1: అలాగే మన ఇండియన్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ లెవెల్ లో టాప్ ప్లేయర్స్ తో కంపీట్ చేస్తుంటే చూడడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది.
0: చాలా ఇష్టం. ఓకే, సో ఇంకా ఇప్పుడు టాపిక్ లో వచ్చేస్తే, మరి 2022 నుంచి 25 వరకు నేషనల్ గేమ్స్ లో ఆడారు కదా, సో మరి దాంట్లో జాతీయ స్థాయిలో పోటీ ఎలా ఉంటుంది, అంటే దాన్ని తట్టుకునేందుకు ఇక్కడ మన కోచింగ్ సరిపోతుందా, మీరు ఏ రకంగా ప్రిపేర్ అయ్యారు?
1: నేషనల్ లెవెల్ లో పోటీ చాలా కఠినంగా ఉంటుంది. దేశంలో వివిధ ప్రాంతాల నుండి మంచి ప్లేయర్స్ వస్తారు, అందుకే ప్రతి మ్యాచ్ చాలా సవాల్గా ఉంటుంది. అక్కడ కేవలం మంచి గేమ్ ఆడితే సరిపోదు, మంచి ఫిట్నెస్, మానసిక బలం మరియు చాలా అవసరం. ఇవన్నీ
0: ఓకే
1: నేషనల్ లెవెల్లో ఆడటం వల్ల నా గేమ్ ఇంకా చాలా డెవలప్ అయింది.
0: ఓకే, నేషనల్ అంటే ఇప్పుడు మనం కొంతమంది ప్లేయర్స్తో ఆడేటప్పుడు వాళ్ళ నుంచి కొన్ని టెక్నిక్స్ ఆడేటప్పుడు తెలుస్తుంది కదా, ఆ టెక్నిక్స్ నుంచి మీరు ఏదైనా నేర్చుకున్న స్పెషల్ టెక్నిక్ కానీ ఎవరి నుంచి నేర్చుకున్నారు, అది ఏ కంట్రీ నుంచి ఆడుతున్న వ్యక్తి నుంచి నేర్చుకున్నారు, అట్లాంటిది ఏమైనా ఉందా మీకు?
1: కంట్రీ అంటే మన ఇండియా అతనే, కిడాంబి శ్రీకాంత్ అని చెప్పి గుంటూరు అతను. అతను ఓవర్ హెడ్ లెఫ్ట్ సైడ్ నుంచి క్రాస్ కోర్ట్ స్మాష్ కొడతాడు.
0: ఓకే,
1: నాకు ఆ స్మాష్ అంటే చాలా ఇష్టం ఇప్పటికీ, నేను నా ఫేవరెట్ షాట్ అది. ఇప్పుడు అతని తర్వాత నేను చాలా బాగా ఆడతాను ఆ షాట్ నే అనుకుంటున్నాను.
0: అవునా, సో చాలా చాలా గ్రేట్. సో అదే అంటే మనం చాలా మ్యాచెస్ ఆడేటప్పుడు మనకి ఎదుటి వాళ్ళ టెక్నిక్స్ అవి పట్టుకోవడం తెలుస్తుంది కదా, సో అందుకని. సో మరి అంటే గెలుపు కోసమే మీ ప్రాక్టీసా, లేదంటే అంటే ఫిట్నెస్ రొటీన్ ఎలా ఉంటుంది మీది, మీ ప్రాక్టీస్ కానీ మీ రొటీన్ కానీ ఏ రకంగా ఉంటాయి?
1: గెలుపు కోసం రోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం అని నేను నమ్ముతున్నాను. ప్రాక్టీస్ లో నా ఫుట్ వర్క్, స్ట్రోక్స్, అటాకింగ్, ఈ మ్యాచ్ సిచ్యువేషన్ మీద ఎక్కువ దృష్టి పెడతాను. దాంతో పాటు ఫిట్నెస్ మీద కూడా శ్రద్ధ పెడతాను. ఒక 2 రోజులు ఎక్కువ కష్టపడడం కన్నా ప్రతిరోజు క్రమశిక్షణతో ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను.
0: డైలీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో మరి అంటే ఏ గేమ్ లో అయినా సరే ఒత్తిళ్ళు ఉంటాయి, రకరకాల మానసిక ఒత్తిడి ఉంటుంది, అలాగే ఫిజికల్ స్ట్రెయిన్ కూడా ఉంటుంది. సో మీరు మ్యాచ్ లో ఒత్తిడి ఎదురైనప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మనసును ప్రశాంతంగా చేసుకోవటం కానీ, మిమ్మల్ని మీరు సర్ది చెప్పుకొని ఓవర్కమ్ అయ్యి ముందుకు వెళ్ళటం కానీ, వీటి కోసం మీరు ఎటువంటి టెక్నిక్స్ ని ఫాలో అవుతారు?
1: మ్యాచ్ లో ప్రెషర్ రావడం అనేది చాలా కామన్ అసలు. అలాంటి సమయంలో మ్యాచ్ ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా నా నెక్స్ట్ పాయింట్ మీద మాత్రం దృష్టి పెడతాను. కొంచెం ప్రశాంతంగా ఉండి డీప్ బ్రీత్ తీసుకొని నా గేమ్ ప్లాన్ ప్రకారం ఆడటానికి ప్రయత్నిస్తాను. ఒక్కొక్క పాయింట్ మీద ఫోకస్ చేసి ఒత్తిడిని కూడా తగ్గించుకుంటాను.
0: ఓకే, ఇప్పుడు మీరు గేమ్ ప్లాన్ అన్నారు కదా, సో గేమ్ ప్లాన్ అంటే మీ కోచ్ ఏదైతే గేమ్ ప్లాన్ చెప్తారో అదే ఫాలో అవుతారా, లేదంటే మీరు ఓన్గా మీ గేమ్ ప్లాన్ని ఫాలో అవుతారా?
1: లేదు, నా కోచ్ చెప్పిన ప్లానే ఫాలో అవుతుంటాను. అలాని కాదు, మ్యాచ్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఏంటి అంటే మొత్తం 3 సెట్స్ ఉంటాయి అనమాట. ఆ 3 సెట్స్ లో ఫస్ట్ సెట్ మనం ఆడాలి, మన నార్మల్ గా 11 పాయింట్స్ ఉంటాయి, 11 పాయింట్స్ లో మనం ఆడాలి బ్రేక్ తర్వాత. ఆ తర్వాత ఏంటి అంటే కోచ్ గేమ్ ప్లాన్ చెప్తాడు అపోనెంట్ గేమ్ చూసి.
0: ఓకే,
1: ఇంకా ఆ తర్వాత సెకండ్ సెట్ కి మళ్ళీ ఇంకో గేమ్ ప్లాన్ ఉంటుంది, అంతా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట వాడు ఆడే స్టైల్ బట్టి, అపోనెంట్ స్టైల్ బట్టి.
0: ఓకే,
1: సో అవన్నీ చూసుకొని ఆడుతూ ఉంటారు.
0: కంటిన్యూస్ గా కోచ్ తో మీ తాలూకా అది ఉంటుందన్నమాట, గేమ్ ఆడుతున్నంత సేపు కూడాను గేమ్ ప్లాన్స్ చేంజ్ అవుతుంటే అప్పటికప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మరి అన్నిసార్లు అంటే ఇప్పుడు ఏ గేమ్ అయినా ఏదైనా సరే ఎవ్రీ టైమ్ మనమే విన్ అవ్వాలి అంటే ఇది పాసిబుల్ కాదు కదా,
1: సార్.
0: సో మరి ఎప్పుడైనా ఓటమి ఎదురైనప్పుడు దాన్ని నెక్స్ట్

0: విన్నింగ్ కోసం మీరు ఎలా వాడుకుంటారు, ఎలా ఉపయోగించుకుంటారు?
1: నాకు ఓటమి అంటే కేవలం ఓడిపోవడం కాదు, అది ఒక లెసన్ లాంటిది.
0: అవును.
1: మ్యాచ్లో ఎక్కడ తప్పు జరిగినా ఎక్కడ నా బలహీనత ఉంది అనేది తెలుసుకుంటాను. ఆ తప్పులు ప్రాక్టీస్ లో సరి చేసుకుని తర్వాత టోర్నమెంట్ కి మరింత సిద్ధంగా వెళ్తాను.
0: ఓకే.
1: గెలుపు మనకి సంతోషం ఇస్తే ఓటమి మనకి ఎన్నో లెసన్స్ నేర్పిస్తుందని నేను నమ్ముతున్నాను.
0: యా, ఎందుకంటే అక్కడ నుంచే మనం కొత్తగా ఇంకొంచెం నేర్చుకొని ముందుకెళ్తాం కాబట్టి. సో మరి మీ బ్యాడ్మింటన్ కెరీర్లో మీకు అత్యంత స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా?
1: బ్యాడ్మింటన్ కెరీర్ లో అయితే నాకు ఇప్పుడు కిడాంబి శ్రీకాంత్ అని గుంటూరు నుంచి, అతను అంటే నాకు అసలు చాలా ఇష్టము. అది ఫస్ట్ ఇండియా రిప్రజెంటేషన్ వ్యక్తి ఆయనే బ్యాడ్మింటన్ లో. సో అతను అంటే నాకు చాలా ఇష్టం. అతని గేమ్ స్టైల్ చూసి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ నా పేరెంట్స్ మరియు నా కోచెస్ నాకు ముఖ్యమైన స్ఫూర్తి. వాళ్ళు నన్ను ప్రతి సందర్భంలో ప్రోత్సహిస్తారు. కష్టమైన సమయం వచ్చినప్పుడు కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాలని చెప్తూ ఉంటారు.
0: ఓకే. ఎప్పుడైనా శ్రీకాంత్ గారితో మ్యాచ్ ఆడారా?
1: లేదండి.
0: చూడటం వరకే. ఓకే అండి. మరి అంటే ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు పేరెంట్స్ చదువు చదువు అంటారు, కానీ మనకు కూడా ఉంటుంది కదా, ఇటు స్టడీస్ని అటు గేమ్ని, మన కెరియర్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మరి మీరు చదువుతో పాటు బ్యాడ్మింటన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?
1: స్టడీస్ మరియు బ్యాడ్మింటన్ రెండు నా లైఫ్ లో చాలా ముఖ్యమైనవి, అందుకే రెండు విషయాలకి తగిన సమయం కేటాయించి సమతుల్యంగా కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాను. కొన్ని సమయాల్లో కష్టంగా అనిపించినా సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే రెండు కూడా చక్కగా చేయవచ్చని నేను నమ్ముతున్నాను.
0: ఓకే. మరి మీరు అకాడమిక్స్ లో బాగుంటుందా మీ స్కోర్?
1: అకాడమిక్స్ మొత్తం బాగా జరుగుతుంది. ఖాళీ దొరికిన సమయంలో నేను చదువుకుంటూ ఎగ్జామ్స్ అటెండ్ అవుతూ నేను చేస్తూ ఉండేవాళ్ళు.
0: ప్రాక్టీస్ చేస్తూ మ్యాచెస్ కూడా వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మ్యాచెస్కి వెళ్తున్నప్పుడు చాలా సార్లు దూర దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది కదా, మరి అప్పుడు ఆబ్సెన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా కవర్ చేసుకోగలుగుతున్నారు మీరు?
1: మ్యాచెస్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా జరుగుతూ ఉంటాయి. సో ఈ ఆల్ ఓవర్ ఇండియా జరుగుతూ ఆ టోర్నమెంట్స్ అనేవి మినిమం ఉంటే 5 డేస్ గానీ 6 డేస్ గానీ ఉంటది. ఆ టోర్నమెంట్ అయిపోయిన వెంటనే మళ్ళీ రావడం ఇంటికి, ప్రాక్టీస్ తను ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంకా మళ్ళీ చదువుకుంటూ ఇవన్నీ చూసుకోవాలి.
0: ఓకే. సో మరి ఇప్పుడు మనకి అదే బీడబ్ల్యూఎఫ్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, ప్రపంచ స్థాయి బీడబ్ల్యూఎఫ్ పోటీల్లో ఆడాలంటే ఒక భారతీయ యువ క్రీడాకారులు ఎలాంటి నైపుణ్యాలు, ప్రిపరేషన్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టాలి అని మీరు అనుకుంటున్నారు?
1: నా అభిప్రాయం ప్రకారం ప్రపంచ స్థాయి బీడబ్ల్యూఎఫ్ పోటీలు ఆడాలంటే కేవలం బ్యాట్స్మెన్ స్కిల్స్ మీద మాత్రం కాకుండా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. ముందుగా ఫిట్నెస్, ఫుట్వర్క్, స్టామినా మరియు స్పీడ్ టెక్నిక్ మీద చాలా దృష్టి పెట్టాలి. దాంతో పాటు మెంటల్ స్ట్రెంత్ కూడా చాలా ముఖ్యం. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రెషర్ ఎక్కువగా ఉంటది కాబట్టి మ్యాచ్ లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రశాంతంగా ఉండాలి, మంచి నిర్ణయాలు తీసుకుని సామర్థ్యం ఉండాలి. అలాగే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ యొక్క గేమ్ ని అబ్జర్వ్ చేసి వాళ్ళ గేమ్, వాళ్ళ ప్లేయింగ్ స్టైల్ ని అర్థం చేసుకుని మన వీక్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి.
0: ఓకే. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఆటను కూడా అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళాలంటారు. ఓకే, ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. మీరు ఇలాగే లైన్లో ఉండండి.
1: ఓకే.
2: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402324701 నంబర్లకు కాల్ చేయండి.
0: సో మనం అయితే ఇప్పుడు మహేంద్ర గారితో పాటు ఉన్నాం, బ్యాడ్మింటన్ క్రీడాకారులు కాళహస్తి మహేంద్ర. సో మరి నెక్స్ట్ ఇంటర్వ్యూని కంటిన్యూ చేసేద్దాం. స్టే ట్యూన్. హలో మహేంద్ర గారు, సో వెల్కమ్ బ్యాక్ అండి. అంటే భవిష్యత్తులో ఇప్పుడు మీరు ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు కదా, ఇంకా ఫ్యూచర్లో మీ లక్ష్యం ఏంటి? అసలు అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనే కల ఉందా? సో దానికి వైపుగా మీరు ఏ రకంగా సిద్ధమవుతున్నారు?

0: ఫ్యూచర్ అందరు ఫ్యూచర్ లో వచ్చేసి నేను అంతర్జాతీయ స్థాయిలో బ్యాటింగ్ ఆడటం నా ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా భారతదేశం తరఫున ఆడాలనేది నా పెద్ద కోరిక. అలాగే ఒలింపిక్ స్థాయికి చేరుకోవాలనేది నా కళ. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఇప్పటి నుండి ఎంతో కష్టపడి క్రమశిక్షణతో ముందుకు సాగాలని నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను.
1: ఓకే, సో చాలా గట్టిగా ప్రాక్టీస్ చేసేసి ఇంకా ఇండియాకి అండ్ ఆంధ్రప్రదేశ్కి అంత మంచి మంచి మెడల్స్ అయితే మీరు తీసుకొని రావాలి. సో బ్యాడ్మింటన్లోకి ఇప్పుడు చాలామంది అనుకుంటారు కదా, నేను కూడా బ్యాడ్మింటన్ ఆడాలి, నేను కూడా ఈ ఫీల్డ్లోకి రావాలి అని. సో అటువంటి వాళ్ళ అటువంటి యువతకు మీరు ఇచ్చే ఏదైనా సలహా ఉంటే చెప్పండి.
0: బ్యాడ్మింటన్లోకి రావాలని అనుకునే యువకుల నా సలహా ఏంటి అంటే, మొదటగా అతను ఇష్టపడాలి బ్యాడ్మింటన్ ని. వెంటనే గెలుపు రావాలని ఆశించకూడదు, ఓపికతో కష్టపడండి, కోచ్ చెప్పే మాటలు గౌరవించి క్రమశిక్షణతో ప్రాక్టీస్ చేయండి. గెలిచినప్పుడు గర్వం పడకుండా, ఓడిపోయినప్పుడు నిరుత్సాహపడకుండా ప్రతి మ్యాచ్ నుండి ఏదో ఒకటి నేర్చుకోండి, ముఖ్యంగా ఎప్పుడు వదిలిపెట్టకండి.
1: ఓకే, చాలా మంచి మాట చెప్పారు. అండ్ అలాగే ఇంతవరకు మనం మీ కోచ్ గురించి కానీ పేరెంట్స్ గురించి కానీ మాట్లాడుకున్నాం కదా, చాలా వరకు మీ విజయాల వెనుక మీ కోచ్ కానీ మీ పేరెంట్స్ కానీ ఉన్నారని చెప్పారు. సో చాలా సంతోషమైన విషయం. అలాగే మరి ఇప్పటి వరకు మీ ప్రయాణం ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా మీ కోచ్ గురించి కానీ మీ పేరెంట్స్ గురించి కానీ? మీ విజయానికి వాళ్ళు ఎంత అవసరం, వాళ్ళు ఎంత అంటే వాళ్ళు ఎంత బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ ఇచ్చారు అని?
0: నా విజయం వెనుక నా ఫ్యామిలీ మరియు నా కోచ్ పాత్ర చాలా ఉంది. నా పేరెంట్స్ నాకు అన్ని విధాలుగా అండగా నిలిచారు. నేను టోర్నమెంట్స్ కోసం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నాకు పూర్తిగా సహకరించారు. నా కోచ్ నా గేమ్ మెరుగుపరచడానికి కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు మానసిక బలంగా గురించి కూడా నేర్పించారు. కాబట్టి నా విజయం కేవలం నా ఒక్కరిది కాదు, నా ఫ్యామిలీ మరియు నా కోచ్లు కూడా.
1: ఓకే, చాలా బాగా చెప్పారు. సో మరి ఇప్పటి వరకు మీ ప్రయాణంలో మీరు నేర్చుకున్న చాలా ముఖ్యమైన పాఠం ఏదైనా ఉందా?
0: నా బ్యాట్మెన్ ప్రయాణంలో నేను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఎప్పుడు వదలకూడదు అని అనుకుంటున్నాను, నెవర్ గివ్ అప్ అని. గెలుపు వచ్చినప్పుడు వినయంగా ఉండాలి, ఓటమి వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు సాగాలి. కష్టపడి పనిచేయడం, ఓపిక, క్రమశిక్షణ మరియు పట్టుదల ఉంటే మనం తప్పకుండా ముందుకు వెళ్ళగలము. బ్యాడ్మింటన్ నాకు కేవలం ఒక ఆట మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి కూడా నేర్పించింది.
1: ఓకే, సో మహేంద్ర చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. అండ్ మీ గేమ్ గురించి కానీ మీ నెక్స్ట్ ప్లాన్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి ఇవన్నీ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర, మా ఆకాశవాణితో మీ అనుభవాలని మీ గేమ్ గురించి పంచుకున్నందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్.
0: థ్యాంక్ యూ.
1: సో విన్నారు కదా, ఇది కాళహస్తి మహేంద్ర బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మెడల్స్ ఎన్నో మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి, అలాగే నేషనల్స్లో కూడా ఎన్నోసార్లు 6 మెడల్స్ తీసుకొచ్చిన కాళహస్తి మహేంద్రతో ఇప్పటివరకు అయితే మనం మాట్లాడాం. తన గురించి, తన ఆట గురించి తెలుసుకున్నాం. ఇది ఈరోజు యువానిలో ఒక చిన్న ఇంటర్వ్యూ. నెక్స్ట్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి ఆకాశం బద్దలైన అంటూ సాగర్ మేఘ పాడిన ఈ పాట.

సో మనమైతే ఉన్నాం యో అనే కార్యక్రమంలో మీకోసం నెక్స్ట్ మహర్షి మూవీ నుంచి చోటి చోటి పాతే అంటూ శ్రీ దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాటని ప్లే చేస్తున్నాం. ఇంటూ ఎంజాయ్ చేయండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సో మా పదం మీ భావంలో ఉన్నాం. సాయంత్రం 5:30 దాటి 1 నిమిషం అవుతుంది. 102 MHz పైఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఇది అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సో మన్మున్న మీ పదం మా పదం మీ భావంలో. సో మరి ఈ రోజు నేనిస్తున్న పదం కోకిలమ్మ. కోకిలమ్మ పదంతో మీరు కవితలు రాసి మాకు పంపించేసేయండి. మరి కవితలు రాసి మాకు పంపించాల్సిన ఫోన్ నంబర్ 6304767436. మళ్ళొకసారి 6304767436 నంబర్కు మీ కవితలను పంపించేసేయండి. నేనైతే మీ కవితలను చదివి వినిపించేసేందుకు రెడీగా ఉన్నా. సో మొదటగా అయితే కోకిలమ్మతో ఓ మంచి పాట కూడా విందామా. సో కోకిలమ్మ సినిమా నుంచి కొమ్మ మీద కోకిలమ్మ కుహు అన్నది అంటూ ఈ పాటనైతే మీకోసం.

సో మరి కోయిలమ్మతో కవితలు రాయమని చెప్పి అడిగాను. సో చాలామంది కవితలు పంపించారు. మరి మొదటిగా పుట్నూరి అనురాధ శ్రీకాకుళం నుంచి పంపించిన కవితనైతే చదువుదాం. మామిడి చిగురుల చాటున దాగిన మధురంగా పిలిచే కోయిలమ్మ, మనసు పొరల్లో మౌనాన్ని తట్టి మమతల గీతం పాడే కోయిలమ్మ, వసంత రాకను మోసుకు వచ్చిన వరాల జాబులు రాసే కోయిలమ్మ, విరహ వేదనను వీణగా మార్చి విరహ వేలల్లో ఆడే కోయిలమ్మ, ఓ అందమైన వింత బొమ్మ కోయిలమ్మ అంటూ రాశారు. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు, బాగా రాశారు. అండ్ నెక్స్ట్ ఇంకొక కవిత కూడా చూద్దాం. కోకిలమ్మ కోకిలమ్మ, మామిడి చెట్టు కొమ్మల మీద నుంచి తెల్ల తెల్లవారుతుంటేనే సూర్యోదయానికి ఆహ్వానం పలుకుతూనే పల్లెను మేలుకొలుపుతుంది ఈ కోకిల. ఈ కోకిల గానం విన్న వాళ్ళందరికీ ఒక మధురానుభూతి కలుగుతుందని అంటే అతిశయోక్తి కాదు అంటూ దైవపు గోపాలరావు హేమలత ఉషా టోనీ విశాఖపట్నం నుంచి రాశారు. సో మీ కవిత కూడా చాలా బాగుందండి.

నెక్స్ట్ మహేష్ బాబు బుచ్చయ్యపేట వీధి నుంచి రాస్తున్నారు, శ్రీకాకుళం. మామిడి తోటలో దాగి ఉండి మధురంగా పాడుతుంది కోయిలమ్మ. చిగురించిన కొమ్మల్లో ఊగుతూ సంగీత స్వరాలు కురిపిస్తుంది కోయిలమ్మ. కుహు కుహు అంటూ కూస్తూ ప్రకృతిని పలకరిస్తుంది కోయిలమ్మ. తన గానంతో లోకాన్ని మురిపిస్తూ వసంతకాలానికి స్వాగతం పలుకుతుంది కోయిలమ్మ. తన నలుపు రంగును మరిపించి స్వరాల రంగును అద్దుతుంది కోయిలమ్మ. ఆమె గొంతులో అమృతం చిలుకుతూ మనసున అలసట తీరుస్తుంది కోయిలమ్మ అంటూ పంపించారు. చాలా బాగుందండి మహేష్ బాబు గారు మీ కవిత కూడాను. సో మరి ఇంకొన్ని కవితలు చూసే ముందు ఆంధ్రుడు మూవీ నుంచి కోకిలమ్మ బడాయి చాలు ఇంకా మా సుశీల అంటూ ఈ పాటనైతే మీ అందరి కోసం వినిపిస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.

సో కోకిలతో, కోకిలమ్మ వర్డ్తో మరి కవితలు పంపించమని చెప్పేసి ఉన్నాం కదా, మరి నెక్స్ట్ కవిత జనకుల సత్యనారాయణమూర్తి, కవితాజరి సలాది ప్రసన్న కుమార్, హనుమంతు సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి పంపించారు. ఏంటంటే, కొమ్మ మీద కోకిలమ్మ కుహు కుహు అంది, చిగురు తొడిగిన ఆశలను చిరుగాలికి పంచింది, ఆమని పాటను పాడంగానే అందాల పాటే మోగింది, మనసు తీరని మౌనానికి మధురమైన బాటే నిలిచింది. ఆమని కోకిలమ్మకు ఇష్టమైన కాలం, కుహు కుహు అనే పిలుపులో జీవన మాధుర్యం ఉంటుంది. చెట్ల చిగుళ్ళు పూల నవ్వులతో కోకిలమ్మ పాట కలిసి కలిసిపోతుంది అంటూ పంపించారు సత్యనారాయణమూర్తి గారు. చాలా బాగుందండి మీ కవిత కూడాను. సో నెక్స్ట్ మునగపాక నుంచి అడారి నాగేశ్వరరావు గారు పంపించారు. కోయిలమ్మ తను సొంతంగా గూడు కట్టుకోకుండా తన గుడ్లను కాకి గూటిలో పెడుతుంది, కాకి చేతనే పొదిగించి తన పిల్లలను పెంచుకుంటుంది. అంతేకాదు, మధురమైన స్వరాలతో పాటలు పాడే వారిని గాన కోకిల అని కూడా పిలుస్తూ ఉంటారు మన పెద్దలు అంటూ పంపించారు. సో మరి నెక్స్ట్ కవిత కూడా చూసేదామా, లేదు ఒక పాట వినేదాం. మరి ప్రేమికుడు మూవీ నుంచి ఓ చెలియా అంటూ మీకోసం అయితే పాటను వినిపించేస్తూ ఉన్నాను, వింటూ ఎంజాయ్ చేయండి.

భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జీ కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జీ సహాయపడుతుంది. సిఎన్జీ వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జీ ఇంకా సిఎన్జీ తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 04023234701 నంబర్లకు కాల్ చేయండి.

మాపదం మీ భావంలో మరి నెక్స్ట్ కవిత ఎవరు పంపించారంటే కీర్తన మధురవాడ నుంచి పంపించారు. చెట్టుకు పచ్చని లేలేత చిగురు ఎంత అందమో, కొత్త ఋతువు వసంతోత్సవ వేళ నీ గానం అంత మధురం. రూపు చూసి గుణం లోపల జ్ఞానంను అంచనా వేయకూడదు అని చెబుతుంది. గూడు కట్టుకోలేకపోయినా పిల్లలను కాపాడుతావమ్మా, ప్రకృతిలో నీ స్వరం మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఆ గొంతులో తీయని కుహు కుహు రాగం మనోహరం. కోకిలమ్మ నీకెక్కడివి ఇన్ని హొయలు అంటూ పంపించారు. చాలా చాలా బాగుందండి, చాలా క్యూట్గా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ కీర్తన. నెక్స్ట్ రాఘవేందర్ రెడ్డి విజయ్ సురేష్ రాజు చందు కాకినాడ నుంచి పంపించారు. కోకిలమ్మ స్వరానికి మామిచిగురు ఒక వరం, కాకమ్మ కథ కోకిలమ్మ పాట రెండు కలిస్తే సంగీతం మొదలాయలే. కోకిలమ్మ కోటిలో ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది అంటూ పంపించారు. చాలా బాగుందండి మీ చిట్టి కవిత కూడాను. నెక్స్ట్ మరో కవిత కూడా చూసేద్దాం. కోకిలమ్మ నీ తీయని గానం వసంతానికి నువ్వే తొలి గీతం, చెట్టు కొమ్మలపై కూర్చొని పాడితే చిరుగాలికే వస్తుంది కొత్త ప్రాణం, నీ స్వరం వింటే

పూలు నవ్వుతాయి, నీ పాట వింటే మదిలో ఆశలు పుడతాయి. నిశ్శబ్దమైన ప్రకృతికి స్వరమై మధురిమల మల్లి పువ్వై విరబూస్తావు. కోకిలమ్మ, నీ పాటే ఓ మధుర జలపాతం, నీ స్వరమే ప్రకృతికి అందమైన ఆభరణం అంటూ కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజ్ పాలమరెడ్డి వీధి రామాలయం నుంచి పంపించారు. సో కవిత అయితే చదివేశాం, మరి నెక్స్ట్ ఇంకొక పాట కూడా వినేద్దాం. మరి వంశీ మూవీ నుంచి కోకిలమ్మ పాడుతుంది అంటూ ఈ పాట మీకోసం వినిపిస్తున్నాను. ఇంటూ ఎంజాయ్ చేయండి.

మీరు ఇంతవరకు మా పదం మీ భావం విన్నారు. కోకిలమ్మతో మీరంత కవితలు పంపించారు, చదివినిపించాను, అండ్ అలాగే కోకిలమ్మతో మంచి మంచి పాటలు కూడా విని ఎంజాయ్ చేశారు కదా. ఇది ఈరోజు మా పదం మీ భావం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పైఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించగరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. వాతావరణం వింటారు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం 6 గంటలకు అందించిన వాతావరణ వివరాలు. వాల్తేరులో గరిష్టంగా 34.0 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27.7 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.3. విమానయాన సంస్థలో గరిష్టంగా 35.2 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27.4 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై అక్కడక్కడ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. ఉత్తరాంధ్ర తీరం యానాంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. వీటి ఉధృతి 60 కిలోమీటర్ల వరకు చేరుకోవచ్చు. ఆ ప్రాంతంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిక. ఆంధ్ర ఇతర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. దక్షిణ తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. సముద్రంలో ఉన్న మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి వాతావరణ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలి. మయన్మార్ మధ్య ప్రాంతం మరియు పరిసరాల్లో ఉన్న ఎగువ వాయు ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో ఉంది. ఇది సముద్రమట్టం నుండి సుమారు 5.8 కిలోమీటర్లు ఎత్తు

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. సెప్టెంబరు తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు. ఈ నెల 31న వెలిగొండ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబరు తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఏకోడూరులో ఈరోజు ఆయన పర్యటించారు. అనంతరం ప్రజావేదికలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి మారబోతుందన్నారు. అభివృద్ది అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదని స్వచ్చమైన ప్రాంతాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలన్నారు. 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అగ్రదేశంగా వెలుగొందుతుందన్నారు. మన ఊరు మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలని, ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛత మరింత అవసరమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి. రోడ్డు మనదే, ఇల్లు మనదేనే గాని మనస్తత్వం వస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అనకాపల్లికి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ మళ్లీ వస్తా, అనకాపల్లికి నీళ్లు తీసుకొచ్చి మీకు చూపిస్తానని మరొకసారి మీ అందరిగా ఇస్తున్నాను.
0: బ్రిక్స్ దేశాల యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రుల సమావేశాలు ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు బ్రిక్స్ ప్రతినిధుల బృందం చారిత్రక ప్రాంతం తొట్లకొండ బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు 11 బ్రిక్స్ దేశాల యువజన, క్రీడాశాఖల మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బౌద్ధ క్షేత్రంలో మొక్కలు నాటారు.

లోని మహాస్తూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. విదేశీ ప్రతినిధులకు ఇక్కడి పురావస్తు అవశేషాలు, అప్పటి బౌద్ద జీవన విధానానికి సంబంధించిన విశేషాలను అధికారులు వివరించారు. విశాఖలోని తొట్లకొండ బౌద్ద వారసత్వ ప్రదేశం ప్రపంచానికే గర్వకారణమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కొనియాడారు. విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు సందర్శించారు. పాఠశాలలో సుమారు 6,48 లక్షల రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన పునర్నిర్మాణ పనులను మంత్రి లోకేష్ ప్రారంభించారు. పాఠశాలలో తాగునీటి ఆర్వో ప్లాంట్, క్రికెట్, వాలీబాల్ కోర్టు, బాస్కెట్బాల్, వాకింగ్ ట్రాక్ల ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలోని అన్ని పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణగా ఉండాలని అన్నారు. వెలిగొండ నిర్వాసితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో విడత పరిహారాన్ని ఈరోజు అందించారు. మూడవ విడతగా 250 కోట్ల రూపాయల పరిహారం చెక్కును నిర్వాసితులకు ముఖ్యమంత్రి అందజేశారు. ఇప్పటి వరకు 6,206 కుటుంబాలకు 768 కోట్ల రూపాయల మేర పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది ఎల్ నినో కారణంగా 50% లోటు వర్షపాతం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇవ్వాలని సంకల్పించుకున్నామని అన్నారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఈ నెల 31న వెలిగొండ నుంచి 10.5 TMCల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని చెప్పారు. కరవు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు వెలిగొండ ఒక వరమని, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని మంత్రి వెల్లడించారు. యువత భవిష్యత్ రాష్టాభివృద్ది ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి స్పష్టం చేశారు. అమరావతిలో మంత్రి ఈరోజు విలేకర్లతో మాట్లాడుతూ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట పరిపాలనలో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణకు హైకోర్టే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేటలోని భారతీయ విజ్ఞాన పరిశోధనా సంస్థ 8వ స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా అశోక చక్ర పురస్కార గ్రహీత గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా పాల్గొన్నారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన 1054 మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు. వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన చైర్మన్గా శ్రీధరవర్మ ఈరోజు అరిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని, హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయటంలో ఎస్వీబీసీ ఛానల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అందరినీ కలుపుకుని సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జి వీరపాండ్యన్ వెల్లడించారు. అరకులోయలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పైలట్ ప్రాజెక్టును త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ మేరకు వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్ నిశాంతితో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంజీవని కార్యక్రమం రోగులకు లభించే వైద్య చికిత్స నాణ్యతను పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.
అగ్ని ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఎంతో కృషి చేస్తోందని అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ తెలిపారు.

తెలిపారు. ఈ రోజు అనంతపురంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో నూతన ఆధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వాహనాలను పరికరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాల నష్టాలు చాలా వరకు నివారించగలిగామని తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా మరో ఉపరితల ఆవర్తనం నెలకొందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. సెప్టెంబర్ తొలి వారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు. ఈ నెల 31న వెలిగొండ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఉత్పాదన దండిత కరణస్య స్వీయ దృష్టికోణే ఆధారభూత పరివర్తనం విహితమస్తి. సాంప్రతం తత్స్థానే ప్రాశాసనిక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ILPI ఇత్యనయా యోజనయా మాధ్యమేన పురస్కృతః క్రియతే. ప్రవర్తమాన వర్షీయ ఇకోనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం ఇత్యస్మాత్ మంచాత్ సంబోధనే ప్రధానమంత్రి ప్రోక్తవాన్ యత్ పురాతని పద్ధతిః సాంప్రతికీ పద్ధతితః భిన్నా వర్తతే. ప్రధానమంత్రిణా PLI యోజనాయాః సఫలతా అపి చర్చితా, యత్ర సార్ధ ద్విలక్ష కోటి రూప్యకాణాం నివేశః జాతః, ద్వావింశతి లక్ష కోటి రూప్యకాణాం ఉత్పాదనం క్రయణం, పంచదశ లక్ష రూప్యకాణాం నిర్యాతః అపి జాతః, చతుర్దశ లక్షాధికాని వృత్త్యవసరాణి అపి సృజితాని.
1: జహా పహలే ప్రొడక్షన్ బఢానే పర్ పనిష్మెంట్ మిల్తా థా, వహీ ఆజ్ హమారీ సర్కార్ ప్రొడక్షన్ బఢానే పర్ ఇన్సెంటివ్ దే రహీ హై. PLI స్కీమ్ కి సక్సెస్ దునియా దేఖ్ రహీ హై. సిర్ఫ్ ఇస్ ఏక్ యోజనా కి వజహ సే కరీబ్ 2.5 లక్ష కరోడ్ రూపాయ కా యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ హువా హై. 22 లక్ష కరోడ్ రూపాయ సే జ్యాదా కా ప్రొడక్షన్ ఆర్ సేల్స్ హుయీ హై. 15 లక్ష కరోడ్ రూపాయ సే జ్యాదా కా ఎక్స్పోర్ట్ హువా హై. 14 లక్ష సే జ్యాదా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ జాబ్ బనీ హై.
0: శ్రీ మోదీ భారతదేశ అంతారాష్ట్రీయ సముదాయస్య ఆశ వికాసస్య చ ఉజ్వల స్థానం విద్యతే ఇతి అపి ప్రతిపాదితవాన్.
1: దునియా మే గ్రోత్ కో లేకర్ కే కై తరహ కి చింతాయే హై. దునియా నే బడా భయంకర ఏక్ రూప్ దేఖా హై ఇన్ దినో. రిసోర్సెస్ కా వెపనైజేషన్ హో రహా హై. అవిశ్వాస్ కా వాతావరణ విశ్వ కే లియే అనేక్ నయీ చునౌతియాం లేకర్ కే ఆ రహా హై. లేకిన్ ఐసే సమయ మే భీ దునియా భారత్ కో గ్రోత్ ఆర్ హోప్ కే బ్రైట్ స్పాట్ కే రూప్ మే దేఖ్ రహీ హై. భారత్ నే అప్నీ 25 కరోడ్ ఆబాదీ కో గరీబీ సే బహార్ నికాలా హై.
0: సర్వకారేణ అద్య క్లోర్ ఫినిరామైన్ మెలియేట్ ఫినైలే ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ ఇత్యేతయోః ఘటనానాం యుక్తానాం సర్వాసాం నియత మాత్రా సంయోజన ఔషధీనాం నిర్మాణే విక్రయణే వితరణే చ ప్రతిబంధాః సంతి. స్వాస్థ్య మంత్రాలయేన ఏకా అధిసూచనా ప్రదర్శితా యస్యాం చతుర్వర్షేభ్యః యేషు బాలేషు ఏతాసాం ఔషధీనాం ప్రయోగః న కరణీయః ఇతి అపి స్పష్టం కృతం. బాలకానాం స్వాస్థ్య సురక్షాయాః విషయ ఏష మహత్వపూర్ణః నిర్ణయః విద్యతే. ప్రశాసనేన ఇదం అపి కథితం యత్ ఏతాదృశానాం సంయోజనానాం ప్రయోగః బాలకేషు హానికారకః భవితుం అర్హతి. యువా కార్యక్రీడా మంత్రాలయస్య కేంద్రీయ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్యా బ్రిక్స్ దేశానాం మంత్రిభిః వరిష్ఠ నేతృభిశ్చ సాకం అద్య ఆంధ్రప్రదేశస్య విశాఖపట్టణం నగరస్య సమీపే స్థితస్య ఐతిహాసికస్య థోటలకోండా క్షేత్రే ప్రాచీన బౌద్ధ అవశేషానాం స్తూపానాం ధ్యానకేంద్రాణాం పాకశాలానాం చ దర్శనం కృతవాన్. డాక్టర్ మాండవీయా ఏక పేడ్ మాకేనాం ఇతి అభియానస్య అంతర్గతం థోటలకోండా క్షేత్రే ఏకం వృక్షారోపణం అపి కృతవాన్. ఇయం యాత్రా ప్రవర్తమాన వర్షస్య బ్రిక్స్ అధ్యక్షతా ఇత్యస్య కార్యక్రమాణాం భాగో విద్యతే. అద్య సాయంకాలే విశాఖపట్టణం నగరే బ్రిక్స్ యువామంత్రిణాం సమ్మేళనం ఆయోజ్యతే. డాక్టర్ మనసుఖ్ మాండవ్యా ఇత్యనేన సాకం శిక్ష కౌశల వికాసః ఉద్యమిత కళ్యాణ సంపోషణ వికాసః ఇత్యేతేషు విషయేషు సహయోగ సుదృఢీకరణస్య ఉపాయానాం విషయే చర్చాం కరిష్యతి. సమ్మేళనస్య ఏతే ఏవ ప్రముఖాః విషయాః విద్యంతే. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ద్వావింశతిః భారతీయ నావికైః సహ వైదేశీయ ధ్వజయుక్తయోః వాణిజ్యిక నౌకాయానయోః అపహరణస్య విషయే భారతం సోమాలియా దేశస్య అధికారిణాం సమక్షం అవోచత్. MT సిబు నౌకాయాం షోడశ

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ కనెక్షన్ తీసుకోండి, ఎల్పీజీ కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సీఎన్జీ సహాయపడుతుంది. సీఎన్జీ వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పీఎన్జీ ఇంకా సీఎన్జీ తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్.

0: ఫ్యామిలీ వెడ్డింగ్ జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మధ్య లేదా

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సో మనమున్న మిక్స్డ్ మస్తీలో, మరి మిక్స్డ్ మస్తీ అనగానే మస్తీ అందరికీ వచ్చేస్తుంది. మరి ఫస్ట్ ఈరోజు అయితే శనివారం. సో శనివారం మరి నా చాయిస్ కదా. సో నేనేమి ఇవ్వబోతున్నాను అంటే, మీ ఫేవరెట్ సింగర్ ఏదైనా పాటని మీరు పాడొచ్చు, మీకు బాగా నచ్చిన సింగర్ పాటని ఏదైనా మీరు పాడొచ్చు అన్నమాట. సో అది ఈరోజు మన మిక్స్డ్ మస్తీలో ఇస్తున్న టాపిక్. సో ఫస్ట్ అయితే టాక్సీ వాళ్ళ మూవీ నుంచి మాటే వినదు అంటూ మీకోసం పాట ప్లే చేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.

0: సో సిద్ శ్రీరామ్ వాయిస్ లో టాక్సీ వాళ్ళ మూవీ నుంచి అయితే పాటను వినేశాం కదా. మరి నేను చెప్పాను కదా మీ ఫేవరెట్ సింగర్ పాడిన ఏదైనా ఒక పాటను మీరు పాడాలి అనుకుంటే పాడి వినిపించేయచ్చు. మా ఫోన్ నెంబర్ 0891-2727-2444, 2727-2888. మరి ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
1: నమస్తే. బాగున్నారండి?
0: నమస్తే అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం అండి. మీ పేరు?
1: పసలపూడి సత్యరెడ్డి అండి.
0: ఓకే, మీరు ఏ పాట పాడాలనుకుంటున్నారు? ఎవరు ఎవరు పాడిన పాట?
1: ఏ పాట పాడిస్తానే?
0: మీకు నచ్చిన సింగర్ పాడిన పాట.
1: కొమ్మ మీద కోయిలమ్మ కోకో అన్నది కోకో అంటే.
0: ఓకే అండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో
2: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో, లక్ష్మీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నేను సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మకల్తూరు.
0: నేను విజయలక్ష్మి. ఓకే, చెప్పండి.
2: మై ఫేవర్ శ్రేయా ఘోషల్ మేడం, ఆవిడ పాడిన పాట రాధేశ్యామ్. అందులో నుంచి పాట పాడుతున్నాను.
0: ఓకే, పాడండి.

0: నే నిన్ను కోరానే ఏమిస్తే దక్కేవులే. ఓకే మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ. హలో.
2: హలో, నమస్తే అమ్మా. విజయ్ గారు బాగున్నారమ్మా?
1: బాగున్నానండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేనమ్మా కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి అమ్మా పలక సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా.
1: ఓకే, చెప్పండి, మీరు ఎవరు పాట పాడతారు, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు?
2: నా ఫేవరెట్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అమ్మా.
1: నేను సింగర్స్ కోసం అడిగా.
2: సింగర్స్ కోసం అడిగారా? బాలసుబ్రహ్మణ్యం గారు అమ్మా.
1: ఓకే, పాట వినిపించండి.
2: బాలసుబ్రహ్మణ్యం గారు పాటను పాట పాడమంటారా? పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా. కోకిలమ్మ సినిమాలో అమ్మ ఎంఎస్ విశ్వనాథ్ గారు సంగీతం అండి ఈ పాటకి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి, మరి మీ ఫేవరెట్ సింగర్ ఎవరు?
3: గంటల్ గారండి. జయవీర్లో ఒక పాట ఉంది.
1: ఓకే.
3: రాగమయీ రావి అనురాగమయీ రావే, రాగమయీ రావి చిగురులు మేసిన చిన్నారి కోయిల, మరి మరి మురిసే మాధురి నీవే, తనువై మనసై నెలరాయునితో కలువలు కులికే సరసాలు నీవే, సరసాలు నీవే సరాగాలు నేను.
1: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇలాగే మనమైతే మిక్స్డ్ మస్తీలో ఇంకా చాలా పాటలు చాలా మంది నుంచి వినేద్దాం. మరి ఇప్పుడైతే పిల్లారా అంటూ RX 100 మూవీ నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట.

0: సో మిక్స్డ్ మస్తీ ప్రోగ్రాంలో ఉన్నాం. మరి మన నెక్స్ట్ కాలర్ వాళ్ళ ఫేవరెట్ సింగర్, ఏ సింగర్ పాట పాడతారో విందాం. హలో.
1: విజయలక్ష్మి అమ్మగారు.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కొండా సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా.
0: ఓకే, చెప్పండి, మరి మీరు ఎవరి పాట పాడతారు, మీ ఫేవరెట్ సింగర్?
1: ఒక పాటలు అంటే రెండు పదాలు పాడతానమ్మా.
0: మరి మీ ఫేవరెట్ సింగర్ ఎవరో కూడా చెప్పి పాడాలి.
1: హలో,
0: వినిపిస్తుంది, చెప్పండి.
1: హలో
0: హలో. సో మనకైతే వినపడుతుంది, అవతల వాళ్ళకి వాయిస్ మంది వినిపించట్లేదేమో. హలో.
2: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను శ్రీనిబాబు మేడం, గోపాలపట్నం నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి శ్రీనిబాబు గారు, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు?
2: నా ఫేవరెట్ సింగర్ చిరంజీవి గారు అండి.
0: సింగర్ సింగర్ సింగర్
2: ఆయన బర్త్డే సందర్భంగా ఒక ఆయన సొంతంగా పాడిన పాట ఉంది, పాడతాను మేడం.
0: ఓకే.
2: తమ్ముడు, అరే తమ్ముడు, ఈ తిక్కమ్మక తెగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే, నన్ను అడగరో చెబుతా డౌట్ ఉంటే, నా బ్రదర్ అవు కదనా మాటింటే. అమ్మడు, ఓయ్ అమ్మడు, నువ్వు మరీ పరాగ్గా ఉంటుంటే, నీకు నిదురే సరిగా రాకుంటే, ఏం జరిగిందో తెలియాలంటే, ఆ రహస్యాన్ని చెబుతా వింటే.
0: హలో.
3: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
3: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి.
0: ఓకే, మరి మీ ఫేవరెట్ సింగర్ ఎవరు?
3: మా ఫేవరెట్ బాబుసుబ్రహ్మణ్యం గారు అండి, ప్రేమసాగరం సినిమా అండి.
0: సో మరి
3: పాడతానండి.

0: ఓకే అండి, థ్యాంక్ యూ, బాగా పాడారు.
1: ఓకే అండి.
0: హలో,
2: గుడ్ ఈవినింగ్ విద్యు.
0: గుడ్ ఈవినింగ్ అండి.
2: వాసవి ఏవియన్ కాలేజ్ డా.
0: చెప్పండి వాసవి గారు, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు?
2: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
0: ఓకే, మరి బాలు గారు పాట పాడతారా?
2: నిర్ణయం మా నుంచి. హలో గురు, ప్రేమ కోసం మీరు జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను నిన్నే కాదంటుంది నన్నే, మహామహా సుందరంగులే పొందలేని వాణ్ణి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. సో మరి మనం నెక్స్ట్ అయితే ఓయ్ మూవీ నుంచి ఓయ్ ఓయ్ అంటూ పాటనైతే వినిపించేస్తున్నా, స్టే ట్యూన్.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: మస్తిలో మరి నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో విన్నాం, ఏ పాట పాడతారో విన్నాం. హలో,
2: నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: శంకర్ మేడం, శంకర్ జగదంబ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: ఓకే, చెప్పండి శంకర్ గారు, మరి మీరే పాట పాడతారు, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు?
2: రాజేష్ గారు అంటే చాలా ఇష్టం అండి నాకు.
1: ఓకే, ఒక పాట పాడండి.
2: మేఘమైనను మెరుపులో నిన్ను కలిసాను, మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను కలిసాను, ఎవరితో కబురే పంపను ఎన్నటికి.

0: నిన్ను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను, మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను.
1: ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో. సో ఇలాగ మరి మీరు కూడా మీ ఫేవరెట్ సింగర్ పాటని పాడి వినిపించాలి అనుకుంటే మాకు కాల్ చేసేసేయండి. హలో. ఓకే, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు, మీరు ఏ పాట పాడుతున్నారు?
2: నేనైతేనండి ఎస్సి బాలసుమని అండి.
1: ఓకే, ఒక పాట పాడండి.
2: సరే, మా ఎస్సి బాలసుమని కలిసి రావాలి కదా, మరి ఇద్దరు ఫేవరెట్ నేను ఉన్నాను కదా, ఒక పాట ఎస్సి బాలసుమని పాడతాను.
1: ఓకే, టైం చాలా తక్కువ.
2: కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి, ఒంపు తంపుల గంగోత్రి కాలు జారితే కన్యాస్త్రీ, అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి. నలక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి,
1: థ్యాంక్ యూ అండి.
2: గంగోత్రి
1: థ్యాంక్ యూ సో మచ్. హలో.
3: హలో, గుడ్ ఈవినింగ్, నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గానగర్ మాట్లాడుతున్నాను.
1: ఓకే చెప్పండి గోపి గారు, మీరే పాట పాడతారు?
3: పాడేస్తాను మేడం. నాకు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాంగ్ అంటే నాకు ఇష్టం మేడం.
1: ఓకే.
3: బోటనీ పాట ఉంది మేటనీ ఆట ఉంది తేనికో ఓటు చెప్పరా, ఇష్టది లెక్కదుంది మిష్టది పెక్కదుంది సోదరా, ఏది పెట్టురా. బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, ఇష్టదీలు కన్న రెస్ట్ మేలు, పాటలో పైతలమ్మ ఫిల్మ్ చూడు, బ్రేక్లో డిస్కోలు చూపుతారు, జగడ జగడ జగడ జగడ.
1: సూపర్ అండి, సూపర్. వాయిస్ చేంజ్ చేసి కూడా పాడేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మీ అందరి కోసం డియర్ కామ్రేడ్ మూవీ నుంచి నేను ఇలీ కనులు అంటూ ఈ చిన్ని పాట మీకోసం.

మీరు ఇంతవరకు మిక్స్డ్ మస్తీలో మీకు నచ్చిన సింగర్ పాటలు పాడి వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ సాయంత్రం ప్రసార విశేషాలు. 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 తెలుగు సినిమా పాటలు. 7:45 మెలోడీ మ్యాచ్. బ్యాక్ టు బ్యాక్ మెలోడీ పాటలతో పాటు మీకోసం కొన్ని స్లీపింగ్ టిప్స్ అండ్ అలాగే స్ట్రెస్ రిలీఫ్ టిప్స్. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:40 తెలుగులో సినిమా పాటలు వింటారు. 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 9:00 News@9 వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ శాస్త్ర విజ్ఞాన పత్రిక వింటారు నేషనల్ సైన్స్ మ్యాగజైన్. 10:00 జాతీయ సంగీత ప్రసారం వింటారు గానం శ్రేయస్ నారాయణ్. 11:00 ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు వింటారు. వెనువెంటలే 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. రేపటి కార్యక్రమాల్లో భాగంగా 6:00 దేశభక్తి గీతం స్వర్ణభారతి బృందగానం వింటారు రచన శ్రీ పేరాల భరతశర్మ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:05 ఢిల్లీ నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 భక్తి రంజని శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి సన్నతి గీతాలు వింటారు. 6:30 చింతన బైబుల్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత ఆర్ఈవి ఉరం ఇస్రాయెల్ రాజు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో పండ్ల తోటల్లో బెట్ట పరిస్థితుల్లో తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు వింటారు. 6:45 విజయవాడ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 6:55 ఢిల్లీ కేంద్రం నుంచి సంస్కృతంలో వార్తలు వింటారు. 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు వింటారు. ఏడు గంటల 15:00

0: ఈ మాసపు బాట చిన్ననాటి స్నేహితులం. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు. సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు. గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. 7:20 ఉదయ సమీరాలు. ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాటలో నేషనల్ స్పేస్ డే, సక్సెస్ఫుల్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆఫ్ చంద్రయాన్ 3 ఆన్ సౌత్ పోల్ ఆఫ్ మూన్ పై కొన్ని విషయాలు వింటారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన జీవిత విషయాలు. పత్రికా రచయిత కులదీప్ నయ్యర్ వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటారు. 7:30 డైలీ హైలైట్స్ ఆన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 వింటారు. 7:40 లేఖావళి. లేఖావళిలో మా కార్యక్రమాలపై మీ స్పందనను పంపించాల్సిన ఇమెయిల్ airpcvsp@gmail.com ఇమెయిల్ చేయొచ్చు. అలాగే 7416172999 నెంబర్కు వాట్సాప్ ద్వారా కూడాను తెలియచేయవచ్చు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి 2 చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడి కాంస్య పతకం సాధించింది. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులు దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతను ఉద్దేశించి నిర్వహించిన వర్షాకాల సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభోత్సవంలో ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాలలో సంగీతం ముఖ్యమైందన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉన్నాయని, మానసిక ఉల్లాసానికి సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకువెళ్లాలంటూ యువతను ప్రోత్సహించారు. దేశ తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అధికారులతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుకునా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. చికెన్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘావర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. సిలిగురిలోని సుక్నా రిసార్ట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ గూర్ఖా నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డార్జిలింగ్ లోక్సభ ఎంపీ రాజు బిస్టా మాట్లాడుతూ, గోర్ఖా నాయకులందరూ తమ సమస్యలు వివరించారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్, ఉప జాతీయ భద్రతా సలహాదారు పంకజ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందే మాతరం వారసత్వ గౌరవం పరిరక్షణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన బీజేపీ జాతీయ నిర్వాహకుల సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియా పోస్టులో బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్ మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి 2 చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయ మతపరమైన ఒత్తిళ్లకు తలొగ్గే ప్రతి ప్రయత్నాన్ని తిరస్కరిస్తామన్నారు. వందే మాతరం చరిత్ర, ప్రాముఖ్యత, ఘనమైన వారసత్వాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్త ప్రచారం

0: కార్యక్రమాన్ని చేపడతామన్నారు. వందేమాతరాన్ని భారతదేశ జాతీయ గేయంగా, భరతమాత పట్ల భక్తిభావం, స్వాతంత్ర్య సంగ్రామ మంత్రంగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. వందేమాతరం గీతంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారతీయ జనతాపార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ నిర్వాహకుల మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గేయం వందేమాతరంలోని రెండు చరణాల తర్వాత ఆలాపనను నిలిపివేశారని బీజేపీ అధికార ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. వందేమాతరంలోని మొదటి రెండు పేరాలను మాత్రమే పాడాలంటూ 1937 అక్టోబర్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా కాంగ్రెస్ ఇటీవల నిర్ణయం తీసుకుందన్నారు.
1: आज इस प्रस्ताव में भारतीय जनता पार्टी के पदाधिकारी की बैठक में माननीय राष्ट्रीय अध्यक्ष जी ने निर्देश दिए हैं कि भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता देश के प्रत्येक गली नुक्कड़ कोने में जाकर वंदे मातरम का यशोगान करेगा. वंदे मातरम के विषय में लोगों को हम बताएंगे. वंदे मातरम को लेकर जिस प्रकार की कुल्छित राजनीति कांग्रेस पार्टी कर रही है उसको लेकर हम आंदोलन खड़ा करेंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రష్యాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. వాణిజ్య, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై జరిగే 27వ భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ సమావేశానికి కేంద్ర మంత్రి సహా అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో డాక్టర్ జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా యువత సేవా కార్యక్రమాలు చేసేలా ప్రోత్సహించడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మాట్లాడుతూ, ఈ ప్రచారం 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి 25 పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబడుతోందని తెలిపారు.
2: सेवा सेतु अभियान के तहत 15 दिन के लिए ब्लॉक लेवल पर हर योजना के संबंधित डिपार्टमेंट के आवश्यक कागजात को लेकर वहां लोग उपस्थित रहे. तो आप वहां आइए, फॉर्म भरिए, आपका नाम आयुष्मान में ऐड हो जाएगा. ऐसे सरकार के अलग अलग भिन्न भिन्न जो योजनाएं हैं जिसका लाभ सभी लोगों तक पहुंचना है तो उनको ये मौका होगा कि उनके ब्लॉक स्तर पर सेवा सेतु अभियान का एक अपना अलग कार्यक्रम उस दरमियान होगा, उसमें वो इस मौके का लाभ लेते हुए अपने आप को इस योजना में जोड़ सकते हैं.
0: సమాధాన్ సమారోహంలో భాగంగా నిర్వహిస్తున్న 3 రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో సుప్రీంకోర్టు తొలి రోజే 400 కంటే ఎక్కువ కేసులు పరిష్కరించింది. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న వివాహ, ఆస్తి వివాదాలు, మోటారు వాహన ప్రమాద పరిహార క్లెయిమ్స్, భూసేకరణ పరిహారం అంశాలు, పన్ను వివాదాలు, అలాగే సర్వీస్, కార్మిక రంగానికి సంబంధించిన కేసులు ఈ పరిష్కారాల పరిధిలోకి వచ్చాయి. 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్ల ముందు 600 పైగా కేసులు విచారణకు వచ్చాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఈ రోజు జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్షు టాన్ నింగో జోడీతో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకుని ఈ గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండో గేమ్లో 11-10 తేడాతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక 3 గేమ్లో చైనా జోడీ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించడంతో భారత జంట పోటీ ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక యుఎస్ డాలర్ భారత రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యం ద్వారా 2026 ఆగస్టు 21 నాటికి 7,285 కోట్ల యుఎస్ డాలర్స్ విదేశీ మార్గద్రవ్యం వచ్చిందని తెలిపింది. ఈ నిధులలో ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్ డిపాజిట్లు అత్యధికంగా 6,540 కోట్లు డాలర్స్గా ఉన్నాయి. బలహీనపడుతున్న రూపాయి నేపథ్యంలో డాలర్స్ రాకను పెంచడానికి ఆర్బీఐ 2026 జూన్ 8న ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లు, ఈసీబీ, ఐఎఫ్సీబీ నిధులను కవర్ చేస్తూ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ సుంకాలు ఈరోజు తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామంటూ కెనడా ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా జరిపిన

0: జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మధ్య ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించి 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. తమ దళాలు లోకోమోటివ్ డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుతున్న స్వదేశీ రక్షణ తయారీ వ్యవస్థ బలానికి నిదర్శనంగా కొచ్చికి చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మాంగ్రోల్ను భారత నౌకాదళానికి అందజేసింది. ఈ నౌకలో 80% పైగా స్వదేశీ సాంకేతికత ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది నీటి అడుగున నిఘా, తీర ప్రాంత జలాల్లో జలాంతర్గామి కార్యకలాపాలు నిరోధించడంలో మైన్ వార్ఫేర్ సామర్థ్యాలను కలిగి ఉంది. శాశ్వత శాంతి ఒప్పందం లేకుండానే 60 రోజుల అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత 4 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్ తమ డిమాండ్స్ను తీర్చేంత వరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని మూసివేసే ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ దాని భాగస్వామ్య దేశాలపై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్లో మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. మైనార్టీ వ్యవహారాల మొదటి క్యాథలిక్ ఫెడరల్ మంత్రి, మత స్వేచ్ఛా ప్రతిపాదకుడు షాబాజ్ భట్టి హత్య జరిగి 15 ఏళ్లు పూర్తవుతున్న క్రిస్టియన్లు, హిందువులు, అహ్మదీలతో సహా ఇతర మైనార్టీ వర్గాలపై అణచివేత ఆగడం లేదు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు కొన్ని తెలుగు సినిమా పాటలు విందాం. మొదటిగా మున్నా మూవీ నుంచి మీకోసం పాటను ప్లే చేస్తున్నా, మనసా నువ్వెక్కడుంటే అంటూ నరేష్ అయ్యర్, కృష్ణ, హరిచరణ్, సాధనా సర్గం పాడిన ఈ పాట మీకోసం.

సో మనైతే మనం తెలుగు పాటలు వింటున్నాం కదా, ఘర్షణ మూవీ నుంచి నిన్ను కోరి వన్నా అంటూ పాటనైతే మీకోసం ప్లే చేస్తూ ఉన్నా. వింటూ ఎంజాయ్ చేయండి.

మరి ఇదే వరుసలో ప్రేమలేఖ మూవీ నుంచి ప్రియా నిన్ను చూడలేక అంటూ పాటనైతే మీకోసం వినిపించేస్తూ ఉన్నా, వింటూ ఎంజాయ్ చేయండి.

నెక్స్ట్ మరి సంతోషం సినిమా నుంచి దేవుడే దిగువచ్చిన అంటూ పాటనైతే మీకోసం ప్లే చేసేసిన కులశేఖర్ రచనలో కికే ఉషా పాడిన ఈ పాట ఆర్పి పట్నాయక్ సంగీతం.

సో మరి నెక్స్ట్ నువ్వే నువ్వే సినిమా నుంచి ఉదిత్ నారాయణ అండ్ నిత్య సంతోషిని పాడిన నా మనసుకేమైంది అంటూ ఈ పాటని ప్లే చేస్తున్నాను. కోటి గారు కంపోజ్ చేశారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది వలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మెలడీ మ్యాచ్ కార్యక్రమంలో ఉన్న మనం బ్యాక్ టు బ్యాక్ మెలడీ పాటలతో పాటు కొన్ని స్లీపింగ్ టిప్స్, అలాగే కొన్ని ఒత్తిడి తగ్గించుకునేందుకు కూడా టిప్స్ చెప్పుకుందాం.

మొదటిగా నువ్వు నేను ప్రేమ సినిమా నుంచి ప్రేమించే ప్రేమవా అంటూ శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లో వినేద్దాం.

భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 15% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్డింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.

0: సో మెలోడీ మ్యాచ్ కార్యక్రమంలో మనం స్లీపింగ్ టిప్స్ కొన్ని చెప్పుకుంటాం. ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉండడం ఎలా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం కదా. యాక్చువల్గా అయితే ఎప్పుడు చెప్పుకునేట్టే వ్యాయామం అనేది కంపల్సరీ మన లైఫ్లో. ఎన్ని చేసినా రోజంతా ఎంత పని చేసినా మనం పని చేస్తున్నాం కదా, ఇంకా ప్రత్యేకంగా వ్యాయామం ఎందుకు అని అనుకోకుండా దాని గురించి ఒక అరగంట లేదు 45 మినిట్స్ టైం బెస్ట్, బట్ 45 మినిట్స్ మనకి దొరకట్లేదు అంటే మినిమం 30 నిమిషాలైనా సరే యోగా చేయటం కానీ, ఆ 30 నిమిషాలని డివైడ్ చేసుకొని వాకింగ్, యోగా వీటికి వాడుకోవటం. ఒక 15 మినిట్స్ వాక్ చేయడం, ఆ తర్వాత ఇంకో 15 నిమిషాలు యోగా చేయడం కానీ, సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడాను బాడీ మొత్తం ఫ్లెక్సిబిలిటీ కానీ, ఆరోగ్యం కానీ, శ్వాసకోశ సంబంధమైన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడాను క్లియర్ అవుతాయన్నమాట. వ్యాయామం అనేది మన దినచర్యలో ఖచ్చితంగా యాడ్ చేసుకోవడం, ఎవ్రీ డే మర్చిపోకుండా చేయాల్సిన పనులు, అంటే మనం ఎలా శ్వాస తీసుకుంటాం, ఎలా వాటర్ తాగుతాము, అలాగే రోజులో ఒక టైంలో అయినా ఒక అరగంట సేపు దీనికోసం కేటాయించడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే నిద్రలేమి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్న వాళ్ళకు కూడాను ఇది సహకరిస్తుంది.
1: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

సో మరి నెక్స్ట్ దళపతి సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సుందరి నువ్వే అంటూ ఈ పాటను ఇళయరాజా కంపోజ్ చేశారు. మరి మీ అందరి కోసం అయితే ఈ పాటను ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేయండి.

సో చాలామందికి లేట్గా ఫుడ్ తినడం అలవాటు ఉంటుంది. అది కూడాను మసాలాస్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కానీ లేదంటే లేట్గా కొంచెం హెవీగా ఫుడ్ తినడం కానీ అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా నైట్ నిద్రలో అయితే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన నైట్ అంటే పడుకుంటే అన్ని అవయవాలు రెస్ట్ తీసుకోవాలి కదా, మరి అలాంటప్పుడు మన డైజెషన్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తూ

ఉంటుంది కదా. సో అందుకని మనకి నిద్ర పూర్తి అవ్వకుండా ఉండటం కానీ, నిద్రలో డిస్టర్బెన్సెస్ కానీ, లేదంటే ఫుడ్ పైకి వచ్చేసినట్టు అనిపించడం, ఇటువంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం నైట్ లేట్గా ఫుడ్ తినడం అవాయిడ్ చేయడం, కొంచెం త్వరగా అంటే మన నిద్రపోయే టైంకి 2 గంటల ముందే ఫుడ్ తినడం, ఇట్లాంటివి అలవాటు చేసుకోవటం వల్ల ఫుడ్ త్వరగా కొంచెం డైజెస్ట్ అయ్యాక తిన్నాం. అండ్ తిన్నాక కనీసం 100 స్టెప్స్ అన్నా సరే వేయటం అనేది కూడాను చాలా మంచి అలవాటు. సో ఈ రకంగా మన లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవటం వల్ల కూడా మనం ఈ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్రిమినల్ మూవీ నుంచి తెలుసా మనసా అంటూ పాటను మీకోసం ప్లే చేస్తున్నాం, ఇంటూ ఎంజాయ్ చేయండి.

0: మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. దేశ తూర్పు సరిహద్దు భద్రతపై హోంమంత్రి అమిత్ షా కేంద్ర బలగాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సకాలంలో తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ పెట్టుబడులకు విశ్వసనీయతను పెంచుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించటం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఇక వార్తల వివరాలు. దేశ తూర్పు సరిహద్దు భద్రత వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారులు కేంద్ర బలగాల ప్రతినిధులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా చివరి రోజు సుక్నా వేదికగా నిర్వహించిన ఈ సమావేశంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్, సహస్ర సీమాబల్ ఎస్ఎస్బి అధికారులు పాల్గొన్నారు. సరిహద్దు నిఘాను మరింత పటిష్టం చేయటం, కేంద్ర భద్రతా బలగాలు, నిఘావర్గాలు, రాష్ట పోలీసులు, యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంపై సమావేశంలో చర్చించారు. అలాగే ప్రతిపాదిత త్రికోణ భద్రతా గ్రిడ్ ఏర్పాటుకు సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించడంపై చర్చించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇండియా రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్ రోవ్తో జైశంకర్ సమావేశం కానున్నారు. సమాధాన్ సమారోహ్ కార్యక్రమంలో భాగంగా 3 రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న 400కు పైగా కేసులను మొదటి రోజు పరిష్కరించినట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇందులో ప్రధానంగా భార్యాభర్తల వివాదాలు, ఆస్తి తగాదాలు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, భూసేకరణ పరిహార కేసులు, పన్ను వివాదాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. సయోధ్య, మధ్యవర్తిత్వం లాంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలను ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం దోహదపడుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించటం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక ల్యాబ్ సదుపాయాన్ని ప్రారంభించిన అనంతరం రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత 12 ఏళ్లలో దేశంలో వైద్య సదుపాయాలు గణనీయంగా విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన, సమర్థవంతమైన భారతదేశాన్ని నిర్మించటం ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధన సాధ్యపడుతుందని తెలిపారు. సాయుధ బలగాల వైద్య సేవల విభాగంలోనూ ప్రభుత్వం కొత్త సాంకేతికతలను ప్రవేశపెడుతోందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. న్యాయ వ్యవస్థ సకాలంలో సత్వర తీర్పులు ఇవ్వగలిగితే ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం పెరుగుతుందని, సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. దీనివల్ల పెట్టుబడులు పెట్టడానికి, ఆర్థిక వృద్ది సాధించడానికి ఆ దేశం మరింత నమ్మదగినదిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ లీగల్ ఫోరంలో మాట్లాడుతూ చట్టబద్దమైన పాలన పట్ల

నిబద్దతతో పనిచేసే న్యాయ వ్యవస్థే ఏ దేశ ఆర్థిక పురోగతికైనా మూల స్తంభాలని ఉద్ఘాటించారు. కోర్టులు వేగంగా విశ్వసనీయంగా తీర్పులు ఇవ్వటం వలన దేశం పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతుంది.

0: mechanism of emerging economic and the wisdom of ancient civilization, a gathering of this stature ought to leave behind more than well-chosen words, mine included.
1: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా యువజన మంత్రుల సమావేశం ఈ రోజు ముగిసింది. ఈ సమావేశంలో బ్రిక్స్ యువజన మంత్రుల సంయుక్త ప్రకటనను అధికారికంగా ఆమోదించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన ప్రగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగటం, నూతన ఆవిష్కరణలు, సామాజిక అభివృద్ది రంగాల్లో యువతకు మరిన్ని అవకాశాలను విస్తరించే మార్గాలపై చర్చించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు భారతీయ జనతా పార్టీ తెలిపింది. ప్రజలకు సేవ చేయటంలో ప్రధాని మోదీ అంకితభావాన్ని చాటి చెప్పడంతో పాటు ముఖ్యంగా యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేలా ప్రోత్సహించడమే ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని కూడా పురస్కరించుకుని ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. అంతకుముందు నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. సోమాలియా ఎమెన్ తీర ప్రాంతాల సమీపంలో సముద్రపు దొంగలు అపహరించిన 2 విదేశీ వాణిజ్య నౌకల్లోని 22 మంది భారతీయ నావికుల భద్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సోమాలియా అధికారులతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఎంటీ సిబు నౌకలో 16 మంది, ఎంవీ లుతుఫ్ నౌకలో 6 చొప్పున మొత్తం 22 మంది భారతీయ నావికులు ఈ వేర్వేరు ఘటనల్లో బందీలుగా చిక్కుకున్నారు. అపహరణకు గురైన భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నట్టు కెన్యాలోని భారత హైకమిషన్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించింది. టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమయ్యే వాణిజ్య ప్రకటనల నిడివిపై ఇప్పటి వరకు ఉన్న 12 నిమిషాల గరిష్ట పరిమితిని కేంద్ర ప్రభుత్వం తీసివేసింది. ఇందుకు సంబంధించి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ 1994 సవరణలకు కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. డిజిటల్ మాధ్యమాల్లో ఇలాంటి ప్రకటనల నిబంధనలు ఏవీ లేనందున సాంప్రదాయ టీవీ ఛానళ్లకు మార్కెట్లో ఎదురవుతున్న పోటీని తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ వివరించింది. పంజాబ్లో భారత సైన్యం అత్యాధునిక డ్రోన్లతో కూడిన తొలి బాజ్ బెటాలియన్ను ఏర్పాటు చేసింది. యుద్దభూమిలో గగనతల చురుకుదనం, అత్యవసర స్పందన సామర్థ్యం పెంచటమే దీని లక్ష్యం. పంజాబ్ రక్షకులుగా పేరుగాంచిన సైన్యానికి చెందిన వజ్రా కాప్స్ ఈ బాజ్ బెటాలియన్ను అధికారికంగా ప్రారంభించిన తొలి విభాగంగా నిలిచింది. దేశంలోకి విదేశీ మారకద్రవ్య ప్రవాహాన్ని పెంచేందుకు భారత రిజర్వ్ బ్యాంకు ప్రవేశపెట్టిన యుఎస్ డాలర్ ఇండియన్ రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 21వ తేదీ నాటికి ఈ సదుపాయం ద్వారా 72.85 బిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం దేశానికి చేరినట్టు ఆర్బీఐ వెల్లడించింది. రూపాయి మారకం విలువ బలహీనపడుతున్న తరుణంలో డాలర్ల రాకను వేగవంతం చేసేందుకు ఆర్బీఐ జూన్ 8న ఈ ప్రత్యేక ఫారెక్స్ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడి కాంస్య పథకం సాధించింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ 4లో డిఫెండింగ్ ఛాంపియన్లైన చైనా జోడి లీ షెంగ్ యూ, టాన్ నింగ్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ భారత జంట చారిత్రాత్మక కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రచారం చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లోనే వస్తున్న ఒక నకిలీ పెట్టుబడి పథకం వీడియోను ప్రభుత్వం ఖండించింది. 22,000 రూపాయలు పెట్టుబడి పెడితే వారానికి 5,50,000 రూపాయల ఆదాయం వస్తుందనే హామీ ఇస్తున్నట్టు వీడియో ప్రచారమవుతుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వీడియో పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ తూర్పు సరిహద్దు భద్రతపై హోంమంత్రి అమిత్ షా కేంద్ర బలగాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సకాలంలో తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ పెట్టుబడి

0: ప్రజలకు విశ్వసనీయతను పెంచుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించడం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. నా ఆటోగ్రాఫ్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీవర్ధిని, పూర్ణిమ పాడిన పాట వింటారు.

ఉరం ఇజ్రాయెల్ రాజు గారు 6:35 పొలం పనుల్లో పండ్ల తోటల్లో బెట్ట పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చే సూచనలు సలహాలు ఉంటాయి. 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. అనంతరం 7:20 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన నేషనల్ స్పేస్ డే గురించిన కొన్ని విషయాలు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు. రచయిత పత్రికా రచయిత కులదీప్ నయ్యర్ వారి వర్ధంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు. అనంతరం లేఖావళి, పుష్పాంజలి, సమాచారవాణి ఉంటాయి. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ ఉంటుంది. నిర్వహణ శ్రీ ఎస్ అమరనారాయణ. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం చే నాదస్వరం ఉంటుంది. శ్రీ ఆవులపాటి శరత్ బాబు సహకార నాదస్వరం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. రేపు 12:40 భక్తి సంగీతంలో శ్రీమతి గార్లపాటి శేషాకుమారి గానం చేసిన భక్తి గీతాలు ఉంటాయి. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. అనంతరం చిత్రగీతాలు. 12:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి స్వరాజ్యం రమణమ్మ గారి స్వీయ కవితలు ఉంటాయి. 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమంలో విజ్ఞాన్ స్టీల్ సిటీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం ఉంటుంది. రేపు సాయంత్రం 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు చిత్రగీతాలు, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన నషాముక్త్ భారత్ అభియాన్ గురించిన వివరాలు. అనంతరం ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలు ఉంటాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం క్రింద సముద్రంలో డాల్ఫిన్లు మరియు తిమింగలాలు లెక్కింపు ఉపయోగాల గురించి ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా విశాఖపట్నం నుంచి శాస్త్రవేత్త శ్రీ జీవీఏ ప్రసాద్ గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం ట్రైకోడెర్మా విరిడిపై సంభాషణ వ్యవసాయ సమాచారం కార్యక్రమంలో వేరుశనగ సాగులో శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలు ఉంటాయి.

రేపు రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు. రాత్రి రేపు రాత్రి 10 గంటలకు రవివాసరియా అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం, విదూషి ప్రతిమా తిలక్ వోకల్ ఖాయల్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం చేయబడుతుంది. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణం. వాల్టేరు వాతావరణ శాఖ వారు విశాఖ పరిసర ప్రాంతాల వారికి ఈ పూట అందించిన వాతావరణ సమాచారం. ఆంధ్ర కోస్తా తీరం వెంబడి యానాం పరిసర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పడుతున్న మత్స్యకారులకు సూచన. ఈరోజు ఈ రాత్రి నుండి ఈ నెల 22వ తారీఖు అంటే రానున్న నాలుగు ఈ నెల 25వ తారీఖు వరకు రానున్న 4 రోజులకు గాను ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మరియు యానాం వెంబడి వాటికి దూరంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన తుఫాను వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. కావున సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. అలాగే ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో సముద్రంలో మత్స్యకారులకు వాతావరణ సూచన. దక్షిణ తమిళనాడు తీరం వెంబడి మరియు దానికి దూరంగా అలాగే నైరుతి బంగాళాఖాతంలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో రానున్న 5 రోజులకు గాను ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాల్టేరు వాతావరణ కేంద్రం వారు తుఫాను హెచ్చరికల

కేంద్రం వారు తెలియజేస్తున్నారు. ఇక ఉష్ణోగ్రతలు, విశాఖ పరిసర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉంది. వాల్టేర్ వాతావరణ కేంద్రంలో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27.7 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.9 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఇక విశాఖ పౌరవిమానయాన శాఖలో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 31.4 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:16 దాటి 39 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ పై మీడియం వేవ్, ఎఫ్ఎం 102 MHz పై ఉదయం ప్రసారాలతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.